యజ్ఞ సముదాయము గాని దానము గాని యజ్ఞ సముదాయము గాని తపంబు గాని విజ్ఞానము గాని తపంబు గాని విజ్ఞానము గాని తేజిత సనాతన ధర్మము గానీ

0: மறி எதியை நங்கானி பிரேமதோ புருடுராது காது விசாரண ஜேசி சுச்சினங் விசாரண ஜேசி சுச்சினங்.
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: స్వరూపజ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: ఇన్ ఫ్యాక్ట్ we'll be fulfilling the human life if we understand these two.
0: Nitya anityam samadabadi sampatti mumuchchattvam visheshochana ee chaturveda varnamulannu chaturveda vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion, the distinction between that which is ephemeral and permanent, the control of inner and outer senses, and yearning for liberation and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu bhaj anetunte dhatuvu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga bhagavantuni paina kada nirmalamaina prema niswarthamaina prema.
1: Bhasment, the pure, unsullied, selfless love for God.
0: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
1: In this world, no other virtue beyond love.
0: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
1: Love is righteousness. Love is wealth. Love is truth.
0: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హ్యాస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: Every atom has originated out of love.
0: ee jagattunaku enniyo shaktulu unnavi.
1: This world has so many capacities and powers.
0: ee anu shakti andu kudanu
1: in the atomic power
0: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnet power untunnadi bhoomi yandu.
1: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
0: Arudhamainatvanti yokka radio power untunnadi.
1: There lies the hidden radio power.
0: Idi kevalamu oka vidhamainatvanti yokka tarangamulu yokka charyane.
1: These are all the reflections of the waves.
0: Anni shaktulakante kudanu ee jagattunandu atheetamaina shakti prema okkati maatrame.
1: Of all the powers and the potentialities in the world, the transcendental power is love alone.
0: Vishwasamu premaleni jeevitamu kevalamu chetta vantidi.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: Idi nirupayogamainatundi jeevitame.
1: It's a useless life.
0: Nijamuga vicharana chesina ee jeevitamu chaavuto samanamu.
1: If you inquire, that life without faith and love is just death.
0: Premane manavuniki pranamu, premane jagatuniki sarvamu.
1: Love is life and it's everything for this world.
0: Panchabhutamulu yokka prabhavam kudanu prema nundi aavirbhavinchunnadi.
1: You find the effects of the five elements around that had their origin out of love.
0: Prati manavuni nundi kudanu premane anni vidhamuluga kudanu prakashistunnadi.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: Kani ee prema prabhavamunu manavudu chakkaga gurtinchukonaleka tama sama savya sambandha bandhavyamunu gurinchi deenini aneka rakamuluga peru pettukuntunnaru.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: Kanna biddanu chusi talli premistundi kani aa premanu vatsalyamu ani cheptunnaru pilustunnaru.
1: Mother loves her children and this love is affection.
0: Kattukunna bharyanu chusi bharta premistunnadu kani deenini mohamu ani peru pettukuntunnadu.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువుల్లో మిత్రుల పైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
1: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ది రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్ఛాశక్తి అని పిలుస్తున్నాడు.
1: అండ్ ద లవ్ టువర్డ్స్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ డిజైర్.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
0: Sarvatra pravanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animals for that matter cannot live without love for a moment.
0: Ee premane paramatma swaroopam unnaru.
1: Love is God.
0: Kanaka premanu manamu chulakanga manam bhavincharadu.
1: We should now consider love cheap.
0: Laukikanga bhautikanga prakritikanga dinni bhavinchi ee pavitramainatundi prema tattvani manamu durupriyogam chesukuntunnam.
1: We consider love worldly, ephemeral, physical and misuse it.
0: ప్రాచీన మహర్షులు ఏకాంతవాసంతో కారణములు ఎందు సంచరిస్తూ క్రూరమృగములు ఎందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: They could have intimate friendly relationship with the wild animals because of their innate
0: prema cheta maranatundi jagatlo marokati ledhu.
1: There's nothing that cannot be transformed by love.
0: Katinaya silakudanu karigi pravahinchetundi prema ga marutundi ee prema cheta.
1: Even hard stone can be transformed by love.
0: Prati manavuni yendu undinatundi prema tattvani ekatvanga visanchinchinappudu viswa prema ga marutundi.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: Meeru prema kavalani aashistunnara?
1: Do you want love?
0: Anugraham aneetvanti aakarani meeru abhivruddhi parchukondi.
1: Have this thirst yearning for grace more and more.
0: Mee yokka daaham emiti?
1: What is this
0: aaradhana? Emi yokka daaham aaradhana?
1: This worship is thirst.
0: Itti prema tattvanni meeru bhujinchi దాహమును తీర్చుకొని ఆనందాన్ని అనుభవించవనండి ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమ అభివృద్ధి అవునో అంతటి ఆనందం కూడా మన యందు అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యూ విల్ ఎంజాయ్ బ్లెస్.
0: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
0: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ it is the personification of love that appears in the form of bliss.
0: Krurudainatvanti yokka Hiranyakashipudu kanna kumarudainatvanti Prahladunni ee bhagavat prema nunchi dooram cheyalani aneka vidhamulainatvanti prayatnam chesadu.
1: Hiranyakashipu made every attempt to take Prahlada away from God.
0: Kani sarvakala sarvavastha yendukudunu Prahladudu daiva prema cheta నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: At all times, in all times of difficulties, Prahalada went on repeating God's name, Narayana.
0: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
1: At one time, Narada asked Hiranyakashipu, find out from your son what he has learned.
0: కుమారుడిని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
1: He summoned his son, asked, what is that you have learned?
0: నారాయణ

0: நாராயண பரம் தபஹா சர்வம் நாராயண சமா. தந்திரி நாராயணனுக்கு நாமமே நான் தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்.
0: நாராயண யொக்க ஸ்மரணனே நான் பரபிரம்ம ஸ்வரூபமு.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யொக்க பிரேமனே நான் அனந்த ஸ்வரூபமே யொக்க தெய்வ சத்துவமு.
1: That the divine name is that infinite cosmic form of the divine. దానికి
0: మించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపం అన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతుని యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కివెక్కి ఏడ్చండి.
1: సక్కుబాయి, మీరాబాయి క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: కానీ ఈనాటి కలి ప్రభావం చేత ఎట్టి సాధనలు చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈ నాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినా కూడాను దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడాను నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించిన దానిని కూడాను ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీ విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తులకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతని కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంతా కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కనుకని అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ఈనాటి మానవుడు, ఈనాటి సాధకుడు అనేక విధములైన సాధనలు చేస్తున్నాడు.
1: The modern seeker proceeds along many spiritual
0: ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇవన్నింటి ఎందుకును ప్రేమ అంతర్ప్రవాహమే కాకుండా ఇవి చేయడానికి వీలే కాదు.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్.
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేద లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం మనకు చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్
0: మన కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: Immortality is nothing but the embodiment of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమైనది.
1: It's blissful.
0: ఆనందమైనది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief from all
0: curses.
1: It is the power of the love that is nectarine and so sweet and delicious.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: In fact, everyone is acceptable to the world.
0: లేక మిత్రుడే ఈ యొక్క జగత్తునకు.
1: And in fact, he is a friend.
0: కానీ ఈనాటి మిత్రులయందు ప్రేమ తత్వము దినదినమునకును అడుగంటి పోతున్నది.
1: The modern friends, the love is declining day by day.
0: మిత్రుల యందు ప్రేమ నశించిపోతున్నది.
1: And love is totally gone.
0: బంధువుల యందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: The intimate relationships among relations are far off.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మది యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: How lucky the honey bee that could suck the nectar out of the flower.
0: చెడ్డ యందు కూడాను మనం మంచిది చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమైనటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulty.
0: The pleasure is an interval between two pains ani సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హావ్ దీస్ ట్విన్స్ ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్ వన్.
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారాన్ని పుష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: Because of the hair that is dark, your face shines brilliantly.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ ఎవ్రీథింగ్ వి ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రమో ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిదే.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్ కు 18.5 miles స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ అట్ ద రేట్ ఆఫ్ 18.5 miles పర్ సెకండ్.
0: ఒక్క సెకండ్ కు 18.5 miles ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of 18.5 miles. It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది.
1: And for the earth to revolve around the sun, it needs 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: The sunlight and the stars move very fast.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: What is the speed of this light ray?
0: 1 సెకండ్ 186,284 miles తిరుగుతుంటుండాలి. 186,284 miles
1: 24 miles
0: 1 సెకండ్ ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: అట్ దిస్ రేట్ ఇఫ్ యు వాంట్ టు వర్షిప్ యు షుడ్ ఆల్సో కీప్ పేస్ విత్ ఇట్.
0: ఇంత వేగమైన కాంతితో తిరుగుతున్నటువంటి ఈ కాంతి విశ్వమునంతా ప్రదర్శించి చేయాలనుకుంటే 22,000,000,000,000 పడుతుంది.
1: For this light to spread all around the universe, it takes 22,000 crores.
0: Yes.
1: Years.
0: Inta kaalam pattetuvanti okka idi vishwaswaroopudu bhagavantudu.
1: God is the very personification of this universe.
0: Vishwam vishwaswaroopaya ani telipindi Vishnu sahasranamam.
1: Vishnu sahasranama says that the entire cosmos is the manifestation of God.
0: Vishnu yokka swaroopame.
1: The whole thing is the is universe.
0: ఈ యొక్క ప్రదక్షిణ మనం చేయాలనుకుంటే
1: if we want to go around
0: 22,000 crore సంవత్సరంలో మనం జీవించాలి.
1: You have got to live for 22,000 crores of years.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి
1: ఉన్నది?
0: ఒక 100 సంవత్సరం బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ ద లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీసింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శించాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: అండ్ టు గో అరౌండ్ గాడ్ జస్ట్ ఎ మొమెంట్ ఈజ్ ఎనఫ్.
0: ఇంత విశాలమైన ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైన జగత్తును ప్రదర్శన చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము!
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చును, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండాలి ఈ ప్రేమ.
1: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
0: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమతత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: ద లవ్ దట్ ఫ్లో దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈజ్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: అందుకోసం అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుండది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని యందున్నటువంటి ప్రేమతత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
1: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ దట్ ఇన్ఫినిట్.
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్.
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ ఇన్ఫినిట్ నెక్టరైన్ లవ్.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: మేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: లెట్ యువర్ యాక్షన్స్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
1: లెట్ యువర్ లైఫ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: నథింగ్ మోర్ దెన్ దిస్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదినాభివృద్ధి గావించుకున్నప్పుడు నీయందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: When once you increase love within, you will find the manifestation of the divinity.
0: ఈనాటి ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైన కూడా స్థానం లేదు.
1: In fact, there is no place for love within the human heart.
0: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
1: The human heart is full of desires.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there is no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: I am. ఐఆమ్ అనేటువంటిది, యామ్ అనేటువంటిది విశ్వాసము.
1: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ యామ్ ఇస్ ఫెయిత్.
0: ఐ అని పెట్టుకుని యామ్ అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ యామ్, హౌ డు
0: యు ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
1: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్ట్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో faith in your existence, you cannot be
0: permanent. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Therefore when once you strengthen your faith, you will attain peace.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: There originates love.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: There also truth sets in.
0: ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపము సాక్షాత్కరిస్తుంది.
1: Where there is truth, God manifests.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: Who is man?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore human life has got to be protected and sustained by these three sacred qualities.
0: మానవుని యొక్క దయనే నీతి, ధర్మమే నీతి.
1: In fact dharma, righteousness is morality.
0: మానవుని యొక్క సత్యమే రీతి.
1: Satya, the truth is procedure, reeti.
0: మానవుని యొక్క త్యాగమే ఖ్యాతి.
1: త్యాగ, సాక్రిఫైస్ ఇస్ ఖ్యాతి, రెప్యుటేషన్.
0: నీతి, రీతి, ఖ్యాతి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవ జాతి.
1: హ్యూమన్ లైఫ్, హ్యూమన్ రేస్, జాతి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ నీతి, రీతి అండ్ ఖ్యాతి.
0: మానవ జాతి అంటే ఏమిటి?
1: What do you mean by human form?
0: Kevalam aakaranni patti manavatvama kaadu kaadu.
1: Can you call yourself a human being because of the form?
0: Nee yandu dharmam anetvanti neethini nee abhiruddhi pachukovali.
1: Develop the morality of righteousness.
0: Nee yandu satyam anetvanti reethini poshinchukovali.
1: Sustain that truth which is the procedure of life.
0: Tyagam anetvanti khyatini nee sadhinchali.
1: And have that reputation of sacrifice.
0: Ee neethi reethi khyati ee moodinti oka swaroopame manava jati.
1: Manava jati, human race, is the combination, mixture of niti, sacrifices, khyati, reputation.
0: Niti, riti, khyati, moodinti yokka sammilitamainatundi manava jati.
1: Human life, human race, jati is the combination of niti.

0: యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్, ఇస్ ద కాంబినేషన్ మిక్సన్ ఆఫ్ నీతి,
0: మొరాలిటీ. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డూ యూ ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును,
1: దేర్ మే బి,
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: You don't find them everywhere.
0: ఇది కేవలం అంతర్భూతమైనటువంటి ఒక జీవ శక్తి.
1: These are innate, inborn powers.
0: ఈ జీవ శక్తిని మనం కొంతవరకు భావించాలి.
1: And consider the divine power lately.
0: సకల భూతములందు ఏకభావము కలిగి సదయ హృదయము తోన మెలగండయ్యా.
1: With the feeling of unity and oneness towards all living beings, lead this life with compassion.
0: సకల భూతములందు ఏక భావము కలిగి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: లోకనాథుని పేరు ఒకసారి మదిలోన తలవండయ్యా.
1: At least think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంకా సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with the naked eye.
0: ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి ఒక భ్రాంతులకు నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: Kalimi galigina naadu kalimi galigite kappa gantulu vestaraya.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: Kalimi tarigite chinta padataraya.
1: When once money is lost, they get worried.
0: Goppalaku potaru govinda kodtaru.
1: They go on for so and lose everything else.
0: Dabulu dambalu manandayya.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadayya, devudu unnadayya.
1: There is God, God exists.
0: Kannulaku kanipinchakunnadayya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanamu kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneerayya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu ప్రజలు ధనము చుట్టూ గిరగిరా గిరగి తిరుగుచుంటారయ్యా.
1: Earth revolves around the sun, man revolves around money, money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun,
0: ఈ పవిత్రమైన భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనానుగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's
0: grace, మనం దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము,
1: మనీ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ముఖ్యము,
1: వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతకులను వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతనో ఉంటుండాలి మనకు.
1: బట్ వి హావ్ లాట్.
0: ఈ కాలమునంతకును పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: Let's make use of time in rendering service to everybody.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: Let's spend our life full of service.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: Let's love everybody.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: Let's offer surrender our love to God.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: There's nothing more than the divine love.
0: సర్వ విశ్వం కూడాను భగవంతు యందే లీనమై ఉంటున్నది.
1: In fact, the entire universe is in God.
0: అదియే అంతర్ బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: Veda says God is in you, above you, below you, around you.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: God is everywhere.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటి మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రూచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు వర్షిప్ గాడ్. ఇన్ అసోసియేషన్,
0: ఏకత్వాన్ని మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
0: ఇదే విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతకును ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్,
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక

0: కులం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: వాట్ ఇస్ దిస్ గురు పూర్ణిమ?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడా మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ద క్రియేటర్ ఇస్
0: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: The one in our heart is God.
0: మన దృష్టి ఎందున్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: And is the supreme cosmic form.
0: మన జ్ఞానమునందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: Is Ishvara who is in the form of wisdom within us.
0: కనుకనే you are not one person but three అని బోధిస్తున్నాడు.
1: Therefore Bhagavan says you are not one person but three.
0: దీన్ని గాయత్రి అందు భూర్భువస్వః అన్నారు.
1: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha.
0: Om Bhur Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Bhuvanaga భూలోకమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్
0: ఈ భూలోకం అంటే ఏమిటి? దీని యొక్క స్వరూపము.
1: వాట్ డు యు మీన్ బై దిస్ ఎర్త్ ప్లానెట్?
0: మెటీరియల్స్ తో చేరినటువంటి దేహమే భూలోకము.
1: ద బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ ఇస్ భూలోక.
0: అంతా మెటీరియల్ తో కూడినటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ మెటీరియల్.
0: కాబట్టి దీనినే భూర్ అన్నాడు.
1: దిస్ ఇస్ కాల్డ్ భూ.
0: భూవహ
1: భూవహ.
0: దీంతో ఒక విధమైనటువంటి కదిలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుండాలి.
1: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యూ ఫైండ్ వైబ్రేషన్
0: మానసిక స్వరూపము.
1: And that is psychological, mental.
0: కాదు అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞానశక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసదేశము.
1: Radiation is related to our breathing process, inhalation and exhalation.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: And the body signifies materialization.
0: ఈ దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: Body symbolizes materialization, the mind stands for vibration and
0: వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: This Veda calls it as
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మన యొక్క మనసునందే ఉంటుండాలి.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్చర్.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: బికాస్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్ లవ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: సో లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక పూర్ణిమ,
1: పూర్ణిమ,
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణ చంద్రుడు.
1: ఫుల్ మూన్
0: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
0: ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ సెన్సెస్.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుకనే మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపచేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎంత ప్రకాశింపగలుగుతుంది?
1: How is it possible?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరియందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in
0: everyone. ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find
0: anyone. ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటి కనుకనే విశ్వప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under current in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కానీ లేక వెలు తక్కువైనటువంటి గాని మనం భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ లవ్ లో ఆర్ మీన్ ఆర్
0: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఈ వాల్యూ.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా తమ ఆస్తిపాస్తులంతా కూడా ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞానశక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనం పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడా నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్ టు గివ్ యు.
0: ఏమాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
0: పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: అండ్ ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఎంటర్టైన్ హేట్.
0: ఏదైనా దేహమక్కలు ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ టు స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
0: కనుక ఎక్కడ కాని కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటాది.
1: వెన్ దేర్ ఆర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా భరిస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్
0: తెలుసు. పేపర్ లో చూస్తుంటారు.
1: యుల్ బి వాచింగ్ దిస్.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: యు ఆల్సో మస్ట్ హావ్ కమ్ టు నో దట్ ఇస్ పాకిస్తాన్
0: వార్. చాలా మంచిది జరిగింది భారతదేశానికి.
1: వాట్ హ్యాడ్ హ్యాపెన్ పాకిస్తాన్ వార్ ఇస్ ఫర్ గుడ్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇదే సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people had to send them back as they could not.
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోటాడుకుంటూ వచ్చారు.
1: And it's only in fighting among themselves.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: What happened finally?
0: ఇవంతా నశించింది.
1: Everything gone.
0: చైనీస్,
1: Chinese,
0: Americans,
1: American,
0: Russians, భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: This suffering, this war has given us very good name in the world.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: We go on criticizing, attacking Pakistan.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణమునకు సరైన మూల కారణము.
1: It is the peace of Bharat which is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Every man should uphold the sacred quality.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: బొంబాయి లోపల,
1: in Bombay,
0: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: There is one person, Munshi, the vice chancellor.
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: He is the head of భారతీయ విద్యాభవన్.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: He convened a conference of intellectuals.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: That day, Bhagwan was to address.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: One person got up.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: in our Bharat,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: We don't have any weapons any longer.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్.
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారత్?
0: ఎందుకు భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు?
1: వై నాట్ వీ మ్యానుఫ్యాక్చర్?
0: ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వీ డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సే,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: భారత్ ఈజ్ నాట్ ఫార్ దీస్ వెపన్స్ అండ్ ద ఆర్మమెంట్.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: మహాభారతం
0: లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: ఫైవ్ పాండవస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మహాభారత.
0: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమ,
0: మూడవ వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జున్,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వీ హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ, యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మనంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: That this
0: వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాలను మనం రక్షించేది
1: weapons without protective
0: daiva premane, దైవ అనుగ్రహమే మనుషులను రక్షిస్తుంది.
1: డివైన్ లవ్, ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యూ.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడాను దైవం పైన ఆధారపడినటువంటివి కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ది లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ దిస్ వెపన్స్.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
0: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
0: అమెరికా చూస్తే
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్ కూడా
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: ఎస్ దే డెవలప్.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ వెపన్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ఇఫ్ యూ డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడు అయిపోతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జునుడు
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ఫాక్ట్ హాస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాహన భీమచర్య జయకృష్ణ సవ్యసాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్ టు అమెరికా? అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కథ కట్టిపోయి ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్డ్ దెంసెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడైనటువంటి యొక్క బలవంతులు అందరూ కూడా ధర్మానికి అతీతులైపోండి, ధర్మ్యాతులకి సరిడెన్స్ వచ్చండి.
1: దేర్ ఫార్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమ షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమ అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురల్లీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని, సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: So what is needed in Bharat today? Dharmastra, the weapon of dharma.
0: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: Both of these things are within the principle of love.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: You find the egg that
0: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: It becomes quite independent.
0: విత్తు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
1: And seed germinates.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: It grows into a gigantic tree.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నుండి ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. Whose property is love?
0: Andanni premato chustuntanu.
1: Bhagavan loves all.
0: Deeni kudunu nenu aashinchatam ledhu.
1: Bhagavan does not expect anything.
0: Endukante prema ane deennantini perukkone vastundi.
1: Because it's love that brings you all here.
0: కనుకని ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ స్కై అండ్ ఇది అమృతంతో
0: సర్వశక్తి కలను ప్రేమ ఎందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ సత్సంతమే గౌ.
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్.
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్. ఫిజిక్స్,
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుని హృదయాన్ని పెక్కిటింపజేసేటువంటి దీనికి పనికిరావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్ వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడా ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic power.
0: అయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే అయస్కాంతము.
1: And the earth stands for magnetic power. వెయ్యి
0: మైల్ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
1: Any object miles away from it is drawn by earth, magnetic power.
0: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
1: నో అదర్ పవర్ ఎక్సెల్స్ ద మాగ్నెట్ పవర్.
0: అయస్కాంతం అంతా ప్రేమలో అణు స్వరూపమే.
1: అండ్ దిస్ మాగ్నెట్ పవర్ ఇస్ జస్ట్ అటామిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్.
0: కనుక దేనివల్ల మనము జగత్తును ఆకర్షించటము?
1: హౌ డు అట్రాక్ట్ దిస్ లవ్?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: గాడ్ ఈస్ అట్రాక్టెడ్ బై మ్యూజిక్ గాన.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో దనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువుని ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
0: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్ నారాయణ, స్వామి యూ హవ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్ బట్ ఐ వాంట్ టు నో యువర్ హెడ్ ఆఫీస్ అంటారు,
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస లైక్ ఐ కుంట.
0: నారాయణ చెప్పాడు క్లాస్కో అడ్రస్ నా అడ్రస్.
1: అండ్ నారాయణ సెడ్ జస్ట్ టేక్ డౌన్ మై అడ్రస్.
0: యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీస్ ను వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung,
0: kankane,
1: I saw myself. Therefore, God
0: is
1: drawn by music.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరలీ మూవ్ ఎవ్రీబడీ.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ టెల్ ఎనీబడీ.
0: నేను ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడీ.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: Poyina varam vachi, Swami, mana college lopala music college anitu prayatninchali, dinni meeru prarambhinchandi, nenu 10 crore isthanu annadu.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college, I am prepared to spend 10 crores.
0: Kalu ina 10 crore ichadu, repadi nenu prarambhistunnam memu.
1: Bhagavan and he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: కనుకనే ఇప్పుడు మనము ప్రశాంతి నిలయంలో కూడాను ఈ మ్యూజిక్ అనే దాని వల్ల ఏ విధంగా ఉంది, భారతీయ సంస్కృతి అంతా కూడాను మ్యూజిక్ లో ఉంటుంది.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు, ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: Prapanchamanta kunnu lalita kalalato koodinatvantidi.
1: And in fact the culture has got all the fine arts.
0: Kanukane ee college kudanu ee okka maasam daattane prarambhistunnam shravana maasam lopada.
1: Music college will start.
0: Idi ashada maasam attu pettanu.
1: This present month is ashada maasa.
0: Indulo ye maatramu nootar grahamulu praveshinchakoduni kattakoodadani kudanu oka peddala yokka saachanam.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: Kanuka ee naadu
1: today
0: kama itana puri ani, not potato.
1: His name is Puri,
0: not potato. Ina 10 crore music college ki ichadu ippudu.
1: He gave 10 crores for starting music college.
0: Poyina nela nenu Bengaluru lo undinanu.
1: Bhagavan was there in Bangalore.
0: ee chief minister patel antichesi
1: chief minister patel
0: swami puttapattilo palle lopala super speciality hospital pettaru.
1: Swami, you have started super speciality hospital there in puttapatti.
0: Adi pallelu varikanta prayojanam avutundi.
1: It is highly useful to rural
0: pattana vasulukanta kudunu ye maatramu upayogam lekunda untuntayi ikkada.
1: The city people there in Bangalore are not benefited.
0: Rogam bidavariki vastundi, shavukariki vastundi, rogam evariki tappindi kadu.
1: Sick and poor also suffer from diseases.
0: కనుక ఇది బెంగళూరు లోపల ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్నాడు.
1: చీఫ్ మినిస్టర్ ప్రేడ్ టు భగవాన్, వీ నీడ్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు.
0: అనగా హార్ట్ కు,
1: హార్ట్
0: లంగ్స్ కు,
1: లంగ్స్
0: తలకు,
1: అండ్ ద హెడ్
0: కిడ్నీకి, మూడింటికి తగినటువంటిది పెట్టాలన్నాడు.
1: త్రీ స్పెషాలిటీస్ ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ దేర్ ఇన్ బెంగళూరు.
0: సరే నేను నవ్వినాను, ఊరుకున్నాను.
1: స్వామి సింప్లీ స్మైల్.
0: రెండో వారమే,
1: నెక్స్ట్ వీక్,
0: ఆ చీఫ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, 10 మెంబర్స్ ఆఫ్ హిస్ క్యాబినెట్,
0: అందరూ
1: ఆఫర్డ్ 70 ఎకర్స్
0: స్వామికి అర్పితం చేశారు.
1: దే సరెండర్ టు గాడ్ భగవాన్.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 కోటి అవుతుంది.
1: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. 4 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు, రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూరు.
0: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: భారతదేశము దయగల హృదయమైనటువంటి భారతదేశము.
1: In fact, భారత సింబలైజెస్ ద
0: ధర్మ హృదయంతో కూడినటువంటి భారతదేశము,
1: వన్ ఆఫ్ రైచువర్స్,
0: దయా హృదయమైనటువంటి భారతదేశము, త్యాగ హృదయమైనటువంటి భారతదేశము,
1: ద ల్యాండ్ ఆఫ్
0: ప్రేమ హృదయమైనటువంటి భారతదేశము,
1: అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుకని మనము స్వార్థులు కాదు, పరార్థులము మనము.
1: We are not swartha, selfish, we are parartha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva individual, who is deva God?
0: సమస్తి దేవుడు.
1: Individual and the cosmic universal.
0: కాబట్టి మీరందరూ సమస్తిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together are the deities,
0: దేవతలు. మనం చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact, if you are prepared to do, there are many people that support you.
0: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ సింక్లర్
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మన పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షలు, కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for his super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందుగా కూడా ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరిని బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
1: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు గోల్డ్ గోల్డ్.
0: కనుక అందరూ బంగారులే.
1: ఆల్ ఆర్ గోల్డ్.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్, ద మైండ్ డస్ నాట్ వేవర్.
0: త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: దే ఆర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నేను అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ నాట్ ఆస్క్డ్ ఎనీబడీ.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: ఇఫ్ స్వామి ఆస్క్ దేర్ బి రెయిన్ ఆఫ్ మనీ.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: అది చీప్ అయిపోతుంది.
1: యూ బికమ్ చీప్.
0: నేను అట్ట కాకూడదు.
1: స్వామి విల్ నెవర్ ఎండోర్స్.
0: తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేరుతాయో లేదో అనే సందేహంకు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: నో వెల్త్ హైయర్ దన్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో
0: ధర్మ అబౌట్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు అయ్యండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె, అక్క చెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: Be the embodiments of love. Bhagavan wants you to live intimately in close association relationship.
0: ఈనాడు ఆ ప్రేమ భావనీయులు శూన్యమైపోవటం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man is behaving like a demon because love is lost.
0: ప్రేమమయుడుగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడుగా అవుతావు.
1: ఇఫ్ యూఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గాడ్.
0: బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయులుగా ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బి ఎంబోడిమెంట్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దానికి కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థులు కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which
0: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow
0: love. సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయానికి కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: కేవలం లౌకికమైన వాంఛలతో కాదు,
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛలతో కాదు, స్వార్థమైన వాంఛలతో కాదు,
1: సెల్ఫిష్
0: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మంత యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి, ప్రతి మానవుడు ప్రేమ రూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవరీవన్ షుడ్ బికమ్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటినంతా కూడా ప్రేమ వాంఛలిగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమగానమును ఒక తూరి వాయించమన్నారు.
1: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
0: ప్రేమాంకురములు పెం పొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్ యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ
0: అలాంటి గానంతో మీరు మోహింప చేయాలి, జగత్తునంతా భ్రమింప చేయాలి, జగత్తునంతా ఆనందింప చేయాలి.
1: ద హోల్ వరల్డ్ should be carried away by the attraction of the divine melody.
0: Meekandarki free education istunnanu,
1: bhagwan is offering free education.
0: Free istunnanu, free education. Kaani naaku ivvasinattu okkate emiti, meerandaru premamayuluga undandi, meeku premanu penchukondi.
1: Bhagwan wants only one thing from you, be the embodiments of love for yourself.
0: Adu okkati naaku chaalu,
1: that's enough for bhagwan.
0: Aa vidhanga undalani meeru hrudayamlo pratigna chesukoni munmundu jaragabeyetundi karyakramamlo palgoni తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు టేక్ ఎ వౌ ఎన్ ఓత్ టుడే దట్ యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

నాణ్యబోధేశ్చ బోధరూప తయాత్మనః।

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించు జ్యోతిని చూడవలనన్నా మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ద లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. You don't need any other wisdom to watch, to visualize that Atma, the Self.
0: Atma ku marpu ledu, buddhi ki swata jnanam ledu.
2: The Self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalamu oka bulbu antidi.
2: Intellect is merely a bulb.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు, కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కానీ గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక స్తంభించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: దో దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్, ఇట్ అపియర్స్ సెపరేట్లీ, మేనిఫెస్ట్ సెపరేట్లీ యాజ్ ఇట్ మేక్స్ దిస్ ఇంటెలెక్ట్ ఫంక్షనల్.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kanukani sarvatra undinatvanti yokka vishya chaitanyam kante kudanu intellectual chaitanyam anetvantidi chala prabhavanga manavattvam paina prakatimpa chestundi.
2: Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective.
0: Ee samayamunandu మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: At this moment, the mind is withdrawn.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the super mind begins to act.
0: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి యొక్క చలనములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్, హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ in the state of super mind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: Manasunu prabhavamuga visvasinchi danini aadharam cheskunnatvanti yokka manavattamu kevalamu manavuni gane jeevinchutu ostadu.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, atma, as the basis will have that awareness of the self.
0: మనో ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు.
2: Man is bound by mind and senses.
0: మనము ఈనాడు బోధించున్నది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఓవర్ మైండ్ దేర్ విల్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ ఫిజికల్ ట్రాన్సియెంట్ worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: కనుక ఈ మనస్సు అనేటువంటి గదినందు పవిత్రమైనటువంటి భావములు ప్రవేశించినప్పటికీ ఇది ప్రకాశవంతమైనటువంటి నిర్మలమైనటువంటి యొక్క జ్ఞాన స్వరూపంగా రూపొందుతుంది.
2: Therefore, this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: ఇది దివ్యమైనటువంటి మనస్సు యొక్క ప్రభావం యొక్క పరితత్వము.
2: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద డివైన్ నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మానవత్వం అనేటువంటిది మనస్సుతో కూడినదని మనము గుర్తించాము.
2: వీ హ్యావ్ రికగ్నైజ్డ్ దిస్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ ద మైండ్.
0: ఎంతవరకు ఇతను మానవుడు, మనస్సు ఉండినంత వరకు ఇతను మానవుడే.
2: టు వాట్ ఎక్స్టెంట్ హీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, so long there is this factor of the mind, he is a human being.
0: ee manas aneetunti yokka upadhini dharinchinatta kaalam kudanu idanu manavunigane jeevisthuntadu.
2: So long he puts on this vesture of mind, he continues to live as a human being.
0: ee manasu oka parimitamato koodinatvantidi.
2: The mind has got its limitation.
0: ee parimitamunaku atheetamainatunti yokka sthitini manam pondinappude aparimitamainatunti vishalatvanni manamu choodagalugutamu.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen, and the latrine, so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవియే ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇదియే యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలం సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ వీ హ్యావ్ ఆల్ నారో లిమిటేషన్స్.
0: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This ear.
0: ఇది కన్ను.
2: This eye.
0: ఇది ముక్కు.
2: This nose.
0: ఇది నోరు.
2: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the sparks of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణమైపోతున్నాయి.
2: They all constitute the limbs of this entire body.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: as the limbs remain as parts of this body,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: The bodies also remain as parts in society.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
2: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
2: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
2: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
2: Is humanity the limb of
0: మానవత్వములకు అంగము సొసైటీ.
2: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
2: Body is the limb of the society.
0: దేహములకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
2: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీ భావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: కనుక అంగ అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు, సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణము,
2: a small example.
0: మనము భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించటమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: ఇవి వందల అన్నం మెతుకులు అంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, we just neglect the whole rise.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
2: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledu.
2: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi,
2: forgetting the natural quality,
0: asahajanni vishwasinchi,
2: believing what is false,
0: divyatvanni manamu kolipothunnam.
2: We lost the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
2: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
2: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్సర్.
0: నీవు చేసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: నీవు చూసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ సీన్.
0: నీవు అనుభవించింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
2: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నీయో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు.
2: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
2: యు హవ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ద సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
0: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
2: If the seed is of one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనం చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతి చే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
2: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మ దేహమే.
2: The actual experiencer is the subtle body.
0: ఇది ఏ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
2: దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద షీత్ ఆఫ్ లైఫ్, ద షీత్ ఆఫ్ మైండ్ అండ్ ద షీత్ ఆఫ్ విజ్డమ్.
0: దీనినే వేదము, వృతం, సత్యం, బృహత్తం అన్నారు.
2: దిస్ వేద కాల్స్ ఇట్ వృత,
0: సత్యం, బృహత్తం
2: అండ్ బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
2: మీనింగ్ వాస్ట్నెస్.
0: దీనినే ఉపనిషత్తులంతా కూడాను
2: దిస్ ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
2: డిస్క్రైబ్ ఇట్ యాజ్ మహాతత్వ.
0: దీనినే భూమము అన్నారు.
2: ఇట్ ఆల్సో డిస్క్రైబ్ యాజ్ భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
2: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
2: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: this quality of expansion vastness is of గాలి
0: సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
2: The air spreads everywhere.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: It's a part of five elements.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: All five senses are in the hands, control of man.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: Man has lost his real position. Actually, he can have full control over the five elements.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: as he becomes slave to five senses,
0: తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు.
2: He is bound in every possible way.
0: కనుక మనము బద్ధులము కాదు.
2: So you should never be chained, bonded.
0: బుద్ధులమే.
2: You should be intelligent one.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: in spite of that intelligence,
0: మనము మానవత్వాన్ని విభజించుకొని పోతున్నాము.
2: We divide humanity.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
2: This human life is very significant.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: It's noble.
0: సౌజన్యమైనటువంటిది.
2: It's
0: సౌశీల్యమైనటువంటిది.
2: It's one of character.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: We have to understand in the first instance the meaning of human life.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: In this world there is nothing more than the life of a human being.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
2: having had that divinity within the human life,
0: అల్పత్వమైనటువంటి యొక్క దేహ భ్రాంతిని మనం వరించి
2: we are after that mean body feeling,
0: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
2: We forget the nature of the self.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
2: It is not a proper way.
0: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
2: We study so many forms of education.
0: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
2: We have discovered many machines.
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
2: They are merely worldly and mechanical.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
2: It goes forth. It proceeds like a man. Artificial life.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
2: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
2: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించటకు వీలు లేదు.
2: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. There is no scope for any humanity or animal
0: form.
2: The body and all the limbs,
0: divyattvam yokka prakasha nimittamai deenni yerpadinatundi ve kaani,
2: they are meant to shine that of the divinity.
0: Anya margamulakai yerpadinatundi kaadu.
2: They are not meant for other purpose.
0: Manam illu kattam.
2: We constructed a house.
0: Manam kitkilu pettam.
2: We have windows.
0: Dwaramulu nirminchukunnamu.
2: We opened the door.
0: Ee dwaramulu endukosam nirminchukunnamu.
2: Why have you kept that door there?
0: మనము వచ్చి పోయే నిమిత్తం.
2: ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్.
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తము.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు గెట్ ఇన్.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
2: వి ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్.
0: వారం ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
2: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
2: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియములనే ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములు, ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములు, ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములు దీని లోపల ప్రవేశపెట్టాలి.
2: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings. దీని నిమిత్తమై
0: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
2: It is for this purpose the body has indriyas or organs.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
2: the man who doesn't realize the truth,
0: దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
2: We permit all bad feelings and bad thoughts.
0: తద్వార మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
2: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
2: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనటువంటిదిగానే కనిపిస్తుండాలి.
2: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను, ఐదు సెన్సెస్ కూడాను, ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
2: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
2: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
2: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
2: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
2: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
2: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
2: How do we expect the humanity to have the welfare in the
0: world? పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
2: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలి అని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
2: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుంది మన అంతర్భోధ.
2: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
2: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అది realization of cosmic energy అన్నారు.
2: That is called realization of cosmic energy.
0: ఈ cosmic energy అనేది ఎక్కడ ఉంటుంది?
2: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుంది.
2: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
2: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవి ఒక కాస్మిక్.
2: యూ యువర్ సెల్ఫ్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
2: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: అగస్త్య మహర్షి,
2: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి ఒక నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి ఒక శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
2: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
2: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
2: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
2: వీ ఈట్
0: ఎవరి కోసము?
2: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
2: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
2: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
2: వీ పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
2: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణం.
2: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
2: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
2: థర్స్ట్,
0: ఇది ఒక రోగం.
2: దిస్ ఈస్ ఎ డిజీజ్.
0: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
2: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగం.
2: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
2: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి.
2: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
2: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
2: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
2: We take all kind of perverse directions.
0: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
2: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగము?
2: What is this attachment?
0: వాంఛనే రాగము.
2: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
2: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
2: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
2: The desires are of two types.
0: పేరాశ దురాశ.
2: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
2: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏమైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
2: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరకపోవటంలో ఇది దోషము లేదు.
2: There is no mistake in having desires.
0: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
2: But if you make it excessive desire.
0: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
2: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
2: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
2: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను.
2: All the desires.
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
2: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: The birds and beasts as well eat and sleep as per the time.
0: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము, స్వార్థము, దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
2: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి
2: having been born as a human being,
0: divyattvamga tanu prakatimpajestu
2: expressing the divinity,
0: ee alpattvamainatu bhavamulanu pravesha pettukotam cheta,
2: because of the mean feelings in him,
0: manavattvanni swatasiddhanga kolipothu vastundi.
2: He loses the natural quality of a human being.
0: Oka chinna udaharanam,
2: a small example.
0: Oka inupa mukka untundali.
2: Here is iron piece.
0: Idi enta bhadramganu, enta stronga, enti vidinattu kathinanga untadi.
2: It is very strong and safe.
0: కాని దానిని మట్టిలో వేసినప్పుడు,
2: when once you put it in the dust,
0: ఈ డస్ట్ అంతా పట్టి,
2: because of the dust,
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
2: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత,
2: because of the rust,
0: ఐరన్ శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
2: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
2: As the iron piece bursts, it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
2: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
2: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
2: Iron which is black in form becomes shines brilliantly.
0: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
2: But we should not mistake it with a true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
2: We should make an effort to make the black shine white.
0: Manavudu,
2: man today,
0: kevalam telivitetulu balichipovatam cheta,
2: because of the excess of intelligence,
0: ahankaram adhikamavuta cheta,
2: because of excessive ego,
0: vijnanam shunyamai,
2: because of fire, it shines with all the effulgence and becomes soft.
0: Enta kathinamaina inupa mukka enta metthadananga roopondindi.
2: Such hard iron becomes so soft.
0: Enta nallaga undinatvanti okka ee okka roopam.

0: అధికమవుట చేత
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఈగో
0: విజ్ఞానం శూన్యమై
1: బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ విజ్డమ్
0: మరింత అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు.
1: హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ మోర్ ఇగ్నోరెంట్లీ. హౌ?
0: నల్లగా ఉండినటువంటి బొగ్గును తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
1: మ్యాన్ హస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పండి సోప్ వేసి తిక్కుతూ వచ్చాడు.
1: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోప్ కూడా నల్లగా మారిపోతూ వచ్చాడు.
1: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంఘ దోషమే.
1: ఇట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ ద కంపెనీ.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ సోప్ హీ బ్రాట్ నౌ వైట్ మిల్క్ స్టార్ట్ వాషింగ్ ద బ్లాక్ కోల్.
0: కానీ మిల్క్ కూడా నల్లగా మారిపోయింది.
1: మిల్క్ ఆల్సో టర్న్ బ్లాక్.
0: ఇది కాదు పద్ధతి.
1: దిస్ ఈస్ నాట్ ద ప్రొసీజర్.
0: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
1: దీస్ ఆర్ వరల్డ్లీ లో ప్రొసీజర్స్.
0: లో చింతన చెయ్యాలి.
1: Then you should think within.
0: ఇది బొగ్గు ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
1: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
1: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
1: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It's not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
1: It has no natural form.
0: Purna swarupamu kadu.
1: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundadi.
1: It has a form in the middle and turns black.
0: Aithe deenini ee reetiga tirigi purna swarupaniga maarchali.
1: How is it possible to bring it to perfection?
0: Idi ee agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
1: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
0: అగ్నిలో వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
1: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ దెన్ ఇట్ బికమ్స్ వైట్.
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
1: That is inner vision.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
1: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
1: The super mind with all its sanctity becomes over mind.
0: Karra kaadu boggu kaadu.
1: It is not wood nor coal.
0: Idi sirasunu dharinchukuneetundi vibhudiga tayaravutundi.
1: It is the vibhuti that adorns the face.
0: Ee vibhuti manavuniki oka gnanaanni bodhisthundadi.
1: It is this vibhuti that teaches wisdom to the dirt.
0: Oh manavuda,
1: oh man,
0: ee prapanchamulo pala samasta padarthamulu kudanu,
1: all the material in the world,
0: kattakadapatiki అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
1: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ది రియాలిటీ ఈస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నొసట దాతల బట్టి భస్మమే.
1: ద బాడీ ఈస్ ఆల్సో ఈస్ సంథింగ్ దట్ ఈస్ విభూతి.
0: ఏది కూడా శాశ్వతం కాదు.
1: నథింగ్ ఈస్ పర్మనెంట్.
0: ఒక్కటే శాశ్వతము.
1: ఓన్లీ వన్ ఈస్ పర్మనెంట్.
0: అదే అంతర్వాణి.
1: That is inner voice.
0: అదే ఆత్మతత్వము.
1: That is self.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే పవిత్రము.
1: That is sacred.
0: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
1: That is the true significance in the human life.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
1: having the divinity in the human life,
0: మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: We are not able to understand.
0: కావలసినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
1: There is so much wealth right under your feet.
0: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
1: ఆల్ ద గోల్డ్, ఎవరి ఆబ్జెక్ట్స్ ఆర్ బినీత్ యువర్ ఫీట్.
0: కానీ మనకు తెలియనంత కాలము,
1: సో లాంగ్ యు ఆర్ నాట్ అవేర్,
0: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
1: వి సర్చ్ ఫర్ దెమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: Having known right under the feet, there are precious gems you don't need to search.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంట్లోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరుల ఇంటికి నీవెందుకు పోవాలి అగ్నికి?
1: When you have fireplace at your house.

0: Why should you go step into the neighbor's house?
1: దేవుడు అనగా నీ దేహమందే ఉంటుండగా,
0: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ,
1: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేలా,
0: వై షుడ్ యు సర్చ్ ఫర్ గాడ్?
1: కాదు కాదు,
0: నో,
1: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
0: సో లాంగ్ యూ డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
1: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
0: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: ఇంకెక్కడా పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
0: దట్ విల్ గివ్ యూ ఆల్ ఫ్యాకల్టీస్ పవర్.
1: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దట్.
1: తన పర అనేటువంటి భేదరహితమైపోతుంది.
0: ఇట్ బికమ్స్ దేర్ విల్ నో డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ థైన్.
1: సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతములు కూడా అంతరాత్మగా ఉంటుంది.
0: ద సెల్ఫ్ ఇస్ ఇన్డ్వెలర్ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
1: కనుక మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
0: Taking our lives as human lives, we should not consider them low.
1: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
0: యు ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ పాస్ట్ లైవ్స్.
1: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
0: ఇట్ హెస్ నో ఎండ్.
1: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కాని ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
0: బాడీస్ చేంజ్ బట్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద సెల్ఫ్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు.
0: యు గో టు సీ.
1: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
0: వేవ్స్ గో ఫోర్త్ వన్ ఆఫ్టర్ వన్.
1: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.
0: The place, that point where you start counting the waves, that becomes the
1: first. At that time when you stop counting the number of
0: waves, that is the end. When you stop counting the number of waves, that is the end.
1: కాని సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
0: But waves will never come to an end so long there is ocean.
1: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేదానికి అంత్యమే లేదు.
0: So long there is world, there is no end for awareness.
1: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యు ఫీల్ ది ఎండ్.
1: కనుకనే మానవా.
0: సో దిస్ వర్డ్ మానవ,
1: ఈ పదములు ఎందుకు నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
1: మా కాదు,
0: మానో.
1: నవ కొత్త,
0: నవ న్యూ.
1: కొత్త కాదు నీవు, పాతవాడే.
0: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
1: కనుక నీవు పాతవాడే.
0: యూఆర్ ది ఓల్డ్ వన్.
1: కానీ పాతవాడంటే ఏమి? పాతది ఆత్మనే.
0: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
1: రోతదే ఈ దేహము.
0: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
1: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
0: యూ హావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
1: జ్ఞానము అనేటువంటిది,
0: ద విజ్డమ్,
1: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
1: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైన జ్ఞానము లే.
0: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: ఒక ఫిజిక్స్ ఉంటుంది.
0: హియర్ ఇస్ ఫిజిక్స్.
1: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
0: యు బ్రింగ్ ద నీడిల్.
1: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది.
0: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్.
1: ప్రాకృతమైన ఫిజిక్స్.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
1: ఇంకా బాటనీ ఉంటుండాలి.
0: దెన్ బాటనీ.
1: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
0: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్, ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
1: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
0: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
1: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
0: You find the turmeric and the lime will give you the red color.
1: ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టులు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
0: They are all artificial colors, artificial objects.
1: ఇది కల్పితమైన జ్ఞానము.
0: This is artificial wisdom.
1: Artificial knowledge.
0: This artificial knowledge.
1: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జి కాదు.
0: Wisdom is not.
1: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
0: It is inner power.
1: ఇది దివ్యత్వమైనటువంటిది.
0: ఇట్ ఈస్ డివైన్.
1: దివ్యత్వమైనటువంటి దానికి ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
0: దట్ విచ్ ఇస్ డివైన్.
1: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
0: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
0: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్, దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
1: మాయలోనే పుట్టి,
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్,
1: మాయలోనే పెరిగి,
0: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్.
1: మాయ నెరుంగరు మందమతులు.
0: The foolish one does not realize illusion.
1: బ్రతుకులన్నీ మాయ.
0: Whole life is illusion.
1: పావు గంటములు మాయ.
0: Attachments illusion.
1: సంసారమది మాయ.
0: Family illusion.
1: మాయా.
0: డెత్ ఇస్ ఇల్యూషన్.
1: మాయ బ్రతుకుకింట మాయలో పడనేలా.
0: వై షుడ్ యు బి క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ద లైఫ్.
1: కనుక అంతా కూడా మాయనే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: మాయనే అజ్ఞానము.
0: దిస్ ఇల్యూషన్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: మాయా.
0: టూ వర్డ్ లెటర్స్ హియర్.
1: మాయా అనేటువంటి దీనింత ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయా.
0: దిస్ ఇల్యూషన్ is that we take it the non
1: existent maya pratyekamainatundi roopamlo levu.
0: This illusion has no separate form.
1: Nenu daarini undinattuga unna daarini lenattuga bhramistunnamu.
0: We are deluded because we take it that which is existent non existent. It is ignorant feeling.
1: Taadunu chuchamu.
0: We see the rope.
1: Kontha cheekatiga untundadi.
0: It is dark.
1: Idi paavu ani bhramistunnamu.
0: You are deluded. It has an
1: ee taadunu chuchi paavu anukuneetundi vaadu light ga untunte anukodaniki veelledu.
0: He is deluded, taking mistaken identity, the rope as a snake.
1: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
0: Because of the darkness, there is this mistaken identity.
1: చీకటి అనేది అజ్ఞానమే.
0: This darkness is ignorance.
1: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
0: then switch on the torch.
1: ఓ ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
0: This is not snake, it's a rope.
1: నీవు పూర్వము టార్చ్ వేయక మునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
0: Before you put on the torch, the rope is rope.
1: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
0: అజ్ఞానంలోనా
1: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
0: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్, జస్ట్ ఇల్యూషన్.
1: జ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
0: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
1: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
0: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్. తాడు
1: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం?
0: That neither goes nor comes is the nature of Brahman.
1: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడా నువ్వు భ్రమలే.
0: ఆల్ దోస్ దట్ కమ్ అండ్
1: భ్రమ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
1: భ్రమ పోవాలనుకుంటే
0: ఫార్ ది ఇల్యూషన్ టు గో
1: మనస్కుడు కావాలి.
0: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
1: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
0: What should we do to withdraw the mind?
1: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
0: We should offer this mind to God.
1: దైవభావములో దీన్ని ఇమిడించాలి.
0: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
1: ఈ మనస్సంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
0: The entire mind assumes the form of God.
1: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
0: But today we divert our mind towards the world.
1: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
0: And we have put it on the mold.
1: నిరంతరం ప్రకృతి చింతనే చేస్తున్నాము.
0: And we are making it up.
1: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
0: Therefore the mind is full of ప్రకృతి
1: నేచర్. దీన్ని పురస్కరించుకుని మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
0: Basing on this it is said the entire universe is the form of the mind.
1: ఈ యూనివర్స్ అంటే ఏమిటిది?
0: What is this universe?
1: ఇది విశ్వము.
0: This is universe.
1: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
1: విష్ణు కారకుడు, ఇది కారణము.
0: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే విశ్వము.
0: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
1: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించటం లేదు.
0: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
1: అల్పత్వమును ఆశించి,
0: ఎస్పైరింగ్ ద లో థింగ్,
1: అధికత్వాన్ని విస్మరించి,
0: ఫర్గెటింగ్ ద ట్రూత్,
1: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
0: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు.
0: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
1: ఎంత విలువైనటువంటి పేరు.
0: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
1: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
0: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
1: కాదు, ఆ మానవుడు ఎందుకు కూడాను అల్పత్రుడిగా ఉండేటువంటి వాడు కొను అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు.
0: Though he remains low, but he speaks very high.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: A beggar came to our doorstep of a house.
1: అమ్మా అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
0: The beggar says, I am forlorn, give me food.
1: అనాథి అంటే ఏమిటి?
0: Who is really forlorn?
1: ఈ ఆద్యంతములు లేనటువంటి వాడు.
0: He has no
1: బిచ్చగాడు కాదు.
0: He is just
1: అనాది. అనాథి. అనాథి అనగా దైవమే.
0: Anadi means that which is ancient.
1: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: ఈచ్ వర్డ్ ఈజ్ సీక్రెట్.
1: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు, అది ఆధారం లేనిటువంటి వాడు అని మనం భావిస్తాం.
0: అనాది వర్డ్ వి టేక్ దిస్ ఫోర్ లాన్ ద వన్ హూ హాస్ నో
1: సపోర్ట్. ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
0: Then the whole meaning changes.
1: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
0: Words have many meanings.
1: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
0: In this there is
1: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
0: We forget the truth and carried away by the misnomer.
1: కనుక ప్రతి విషయంలో కూడా ఎంతనో ఒక గాఢమైనటువంటి యొక్క అంతమో అంతరార్థాన్ని ఉన్నాయి.
0: ఇన్ ఎవ్రీథింగ్ దేర్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: త్యాగరాజు సర్వమును త్యాగం చేసి
0: sacrificing everything,
1: రాములే నా ప్రాణమని భావించి
0: considering Rama as his very life,
1: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా,
0: is it the will that gives pleasure or the proximity,
1: ఈశ్వర సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది,
0: the prani
1: కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరం కూడాను తన్నివేశాడు.
0: Believing, having full faith in the proximity towards God, he denied all the
1: Hari kavali kani siri naaku akkarledu annadu.
0: I want Hari the Lord, not the siri the wealth.
1: కనుకనే హరిని ఆశించటం చేతనే
0: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్
1: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది.
0: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్.
1: కబీరు
0: దెన్ కబీర్
1: కబీరు చాలా బీదవాడు.
0: కబీర్ ఇస్ పూర్.
1: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు.
0: హీ జస్ట్ ఎ వీవర్.
1: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికీ ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు.
0: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్
1: ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఒకనాడు
0: ఆన్ వన్ డే
1: రాజు
0: ద కింగ్
1: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంటా పంపించాడు.
0: టు దట్ బెగర్ ద వన్ హూ హాజ్ నాట్ వన్ టు ఫాల్ బ్యాక్ హి హాజ్ సెంట్ ఆల్ ద గ్రెయిన్ అండ్
1: అతను అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు, అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.
0: హి హాజ్ నో సపోర్ట్, హి హాజ్ నో నన్ టు ఫాల్ బ్యాక్. Through his soldiers, he has sent the grain and wealth.
1: Snanam chesi vastunnadu Kabir.
0: Kabir was returning after bath.
1: Pallaki lopa janakanaka vastu ahanadalanta kalakalalaadutunnayi.
0: He saw all the wealth, the gold and the grain.
1: Chuchadu.
0: He watched.
1: Evaraiya dinni pampincharu?
0: He said, who has sent them?
1: Maharaj dinni pampincharu.
0: The king has sent them.
1: Evariki ummani pampincharu?
0: For whose sake they are sent?
1: Kabiru anathudu. Atariki ichchi rendu dinni cheppinchadu.
0: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
1: Oho, anathudiki ivvaman cheppada mee raju?
0: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
1: Kadayya naaku nathudu unnadu.
0: No, I have got a master. I am not left with none.
1: Naaku nathudu Sri Ramachandrude.
0: The master is Sri Ramachandra.
1: Kaduka naaku master untunnadu, nathudu untunnadu kabatti nenu anathudini kaadu.
0: I have got a master. Don't say that I have none.
1: Ramuliki vere oka naathudu ledu, athane anaathudu, athaniki arpitam cheyamannaru.
0: Lord Rama has none to fall back, better you give it to him.
1: Anaathudu evaru unnante bhagavantude.
0: Who is anatha? The one without anybody.
1: Ee padalanta vishwasanga teeskoni anaathudu ante dikkulenatunte vaadu anukuntam.
0: Today we take this anatha meaning the one left with none.
1: Naathudu lenatunte vaadu bhagavantude, naathuniki naatha anatha naatha.
0: He is the master of the master, God himself, he has none.
1: Anathudu anaga daivatvarike sariyina artham.
0: God is really anatha, the one, none, the master above him.
1: Migilina jeevulakandariki oka master untunnadu.
0: The rest of the beings have master.
1: Ee vidhanga prapanchamlo undinatundi padamulaku arthani manam chakkaga gurtinchadaniki prayatnam chesinappudu manava aneetundi padamulaku entu aatmatattvanga deeniki sariyina artham yerpadutundi.
0: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
1: Divyatma swarupulara.
0: Embodiments of divine atma.
1: Meer atmagane vishwasinchandi.
0: You have full faith in the self.
1: Kevalamu kayadharuluga meer vishwasinchakandi.
0: Don't have the body feeling.
1: Dehamu, manasu, buddhi, chittamu, indriyamu, antakkarana, ivanni kuda upadhulu, manam dharinchetuvanti dressulu.
0: The body, the mind, the intellect, ego, they are just a dress.
1: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటారు.
0: యూ హ్యావ్ టు ఫర్ సేక్ ద డ్రెస్.
1: దీన్ని జీసస్ కూడాను ది డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
0: దిస్ జీసస్ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
0: యూ హ్యావ్ టు వ్యూ డెత్ as just
1: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
0: Putting on the new dress.
1: మనం డ్రెస్ ను విప్పి చాకల వాడికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
0: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
1: ఈ ఏడ్చటం దేనికోసము?
0: Why do you cry?
1: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
0: Because you have associated and experienced for long, you cry.
1: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది అని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
0: When you consider this relationship is temporary,
1: సుఖ దుఃఖములకు అంతా కూడా మన అనుబంధమే మూల కారణం.
0: For everything is attachment.
1: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
0: టు హూమ్ షుడ్
1: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
0: యూ షుడ్ బి అటాచ్డ్ టు గాడ్.
1: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
0: దట్ ఈస్ చేంజ్లెస్.
1: అది నిత్య సత్యమైనటువంటిది.
0: దట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుకనే మనం దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ యు ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: I am the Brahman.
1: Tat tvam asi.
0: I am that.
1: Prajnanam Brahma.
0: I am that awareness.
1: I am Atma Brahma.
0: I am Brahman.
1: I am Atma. I am Brahma. I am ఇది. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: You should have that strong feeling. I am Atma. I am Atma.
1: I am so and so. I am man. I am Ramayya. I am Krishnayya. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతంతో మనం పోకూడదు.
0: You should never have body feeling. You shouldn't have mean feelings. I am this body. I am Ramayya.
1: ఈ దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
0: Your parents gifted this body.
1: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
0: Who christened you? Your parents christened.
1: పెట్టినదే కానీ పుట్టినది కాదు.
0: Is the name given, not with birth.
1: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
0: That which is neither born nor
1: christened. అదే ఆత్మ.
0: That is the self.
1: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: Upanishads taught three paths.
1: వస్తే పోదు.
0: That if comes will not go.
1: పోతే రాదు.
0: When once it is gone, it will not come.
1: పోదు రాదు.
0: That which is neither goes nor comes.
1: చక్కగా గుర్తించమని చెప్పింది.
0: Upanishad said, understand this clearly.
1: వస్తే పోదు.
0: If it comes, it will not go.
1: ఏమిటి?
0: What's that?
1: అదే జ్ఞానము.
0: That is wisdom.
1: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
0: When once it comes,
1: అదే నిజమైన జ్ఞానం. వచ్చిపోయేటువంటి జ్ఞానం కాదు.
0: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
1: పోతే రాదు.
0: If it goes, it will not come back.
1: ఏమిటది?
0: What's that?
1: అజ్ఞానం.
0: Ignorance.
1: ఒక తూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
0: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: వస్తూ పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం చావటం పుట్టడం గానే ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్స్ బర్త్ అండ్ డెత్.
1: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ టూ.
1: పోతే రాదు.
0: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
0: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
1: రాదు పోదు.
0: It neither comes nor goes.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద సెల్ఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
0: Swami said in Kodaikanal, a small example.
1: Oka deham untundadi.
0: There's a body.
1: Ee deham maraninchin tarvata,
0: after the death,
1: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
0: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
1: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi?
0: After the death,
1: ఎంత కాలం సంచారం చేస్తుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు ద
1: సెల్ఫ్? ఎప్పుడు తిరిగి ప్రవేశిస్తుంది?
0: వెన్ డస్ ఇట్ గో?
1: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
0: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
1: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
0: యు ఫైండ్ ద కరెంట్ వైర్.
1: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికి లైట్ వచ్చేసింది.
0: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
1: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
0: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
1: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
0: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
1: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
1: బల్బ్ పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఆఫ్టర్ యు టేక్ అవే ద బల్బ్ దేర్ ఇస్ కరెంట్.
1: బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
1: అది రాలేదు పోలేదు.
0: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ హస్ నాట్ గాన్.
1: అక్కడే ఉంటుంది కరెంట్.
0: ద కరెంట్ ఇస్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఇస్.
1: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
0: సిమిలర్లీ బాడీ హస్ కమ్ అండ్ గో.
1: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
0: ద ట్రూ సెల్ఫ్ హస్ నాట్ గాన్ హస్ నాట్
1: అక్కడే ఉంటుంది.
0: It is existing.
1: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
0: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ టు గో ఎనీవేర్.
1: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
0: ఇఫ్ ఐఎమ్ టు గో అవుట్ దేర్ షుడ్ బి సమ్ సపరేట్ ప్లేస్.
1: బయట అనేటువంటిదే లేదు, బయలు అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ అవుట్ సైడ్ లైక్ దాట్.
1: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ రాధ సెడ్ ఎట్ వన్ టైమ్.
1: వేయబోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
0: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్.
1: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నాని. వేయబోవన్ని తలుపు.
0: ఐఎమ్ అలోన్ సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
1: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
0: దెన్ కాన్షియస్ టెల్స్ ఓపెన్ ద డోర్.
1: వెయి తీ. ఈ సందేహాలు చూసుకుని రాధకెందుకో నవ్వుగొలుపు.
0: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
1: నాలోన నిండి వెలిగే వలపు.
0: It's all the love that is in me or in
1: both. లేదు పిలుపు.
0: The moment I am awake, there's no more call.
1: విశ్వమంత ప్రాణ విభూని మందిరమైన.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: వీధి వాకిలి ఏదటో,
0: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila,
1: wicked. The Kailasa
0: is
1: completely blissful.
0: It is not separate.
1: వైకుంఠం అనేటువంటి పట్టణం మరొకటి లేదు.
0: దేర్ నో సిటీ.
1: అయ్యా భగవంతుడా, నీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని క్వశ్చన్ అడిగినప్పుడు నారదుడు,
0: వెన్ నారద ఆస్క్డ్ వాట్ ఈస్ ది హెడ్ ఆఫీస్,
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద.
0: నారదమన్నాడు,
1: మద్భక్తః,
0: మై డివోటీస్,
1: యత్ర గాయంతి,
0: వేర్ దే సింగ్ ఇన్ మై గ్లోరీ,
1: తత్ర తిష్ఠామి నారద.
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ నారద.
1: ఎక్కడ నా భక్తులు హృదయముతో గానం చేస్తుంటారు అక్కడనే నా యొక్క ప్రతిష్ఠ అయిపోయి ఉంటాను.
0: వేర్ మై డివోటీస్ సింగ్ హోల్ హార్టెడ్లీ, ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ దేర్.
1: కేవలం కైలాసము, వైకుంఠము, స్వర్గము ఇవంతా బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్లు.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudaya sthanamu.
0: That is the position of the heart.
1: Kanukane Bhagavantudu ekkada untunnadante hrudayamlo untunnadu.
0: So if you ask where is God, he is in one's own heart.
1: Hey Dwaraka vasa.
0: When we say,
1: hey Vrindavana sanchari, hey Madhurapura vihari, ani aneka rakamuluga prarthinchindi Draupadi.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మథురా.
1: వర్ణించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్స్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండెడ్.
1: అలసిపోయింది.
0: షీ వాస్ టైర్డ్.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: షీ లాస్ట్ హర్ టోన్.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: షీ ఫెల్ డౌన్ సేయింగ్ దట్ ఓ గాడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్. ఇమ్మీడియట్లీ కృష్ణ మేనిఫెస్టెడ్.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యు నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, the
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్, ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్ని రకములుగా నీవు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారీ అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavana Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుకు భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావనం పోకుండాగిన వస్తే నీ మాటల్లో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He is everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగుల దైవం వే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేది లేదు.
0: There's no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడు మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించి కొద్ది చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: చైతన్య, వై డూ యూ డాన్స్ లైక్ దట్? don't you feel for the blame?
1: Ayya, aa dooshanam naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taanu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within, it
1: will go to the air. Naa varaku adi prayanam cheyatam ledu kaabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: గోపికను కూడా నువ్వు అడిగాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ ఆస్క్ గోపికాస్ ఆల్సో.
1: అమ్మా, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ ఆల్ ది ఎంటైర్ వరల్డ్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: Oh, Uddhava.
0: He said, oh, Uddhava.
1: Kakulu kustunnayani kokilu tana kanamunu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kakulu.
0: The entire society is like crow.
1: Kanuka ee kakulu kutalaku memu kokilaga undetunte varu memu bhagavantuni yokka chintana chestunnamu.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ ది స్వాన్ ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
1: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ది డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: ఏనుగు లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానము ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in our time.
1: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnanaanni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
0: Then why should we have fear?
1: మనం వెర్చకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీద గయ్యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవతురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
0: అవుట్ ఆఫ్ ఫియర్ ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్
1: భ్రమజంది మరణించు సమయమునందు.
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్.
1: బలిమి మీద గయ్యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు.
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ.
1: అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యూ క్రై హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్.
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయ పురుషుడై ధరకీడించుచునుండగా.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ హి ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మ మేఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ భరింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: Navamasambulu mosi kanipenchi gana buddhulanu nerpi tarayuni yosagedi talli takkuvayaguna.
0: Will mother will ever be low because she carries the child for 9 months and delivers
1: him to the child.
0: It is for that reason the name of the mother.
1: Kalaru ee vidhamugane annitiki taruni naamambe mundu.
0: Therefore for every purpose in the name of the
1: taruniyai ee prakruti.
0: The very woman is the nature.
1: ఈ ప్రకృతి ఈ ధర.
0: This nature is ధర.
1: ఈ ధర యొక్క మార్పే రాధ.
0: The very
1: ధర రాధ.
0: The earth ధర transforms into రాధ. కనుక
1: ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టుకుంటూ ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is this inner significance when we say Sita Rama, Lakshmi Narayana, Parvati Parameshwara?
1: Motta motta prakruti, tarvata paramatma.
0: First nature and then God.
1: Prakruti ni paramatma ga vishwasinchu.
0: Take the nature as God.
1: Ivi rendu ekamaipothayi.
0: Then both become one.
1: Kanuka ee antarathanni prabodhinche nimittamai Vedantamulu inni vidhamaina margaanni prabodhistu vachayi.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: Kanuka divyaatma swaroopulara.
0: So embodiments of divine atma,
1: manam motta mota ee alpa bhavanni duram cheskondi.
0: We should get away from the mean feeling.
1: Dukkha vicharamulaki ee maatram kudunu avakasam ivvakoodu.
0: Don't give scope for any grief.
1: Ivanni kadiripoyi meghamule.
0: All are passing
1: clouds. Okkataina shashvatamainatuvi kaadu.
0: Not even one is permanent.
1: Kanuka shashvatamainadi okkate.
0: There is only one that is permanent.
1: Adi bhagavat tattvamu.
0: That is God.
1: Adi ee nijamaina prema tho koodinatuvanti yokka margamu.
0: That is the path of love.

0: He has no birth, he has no death, he is the permanent lasting entity. He has no beginning, he has no intermediate stages, and he is ancient. He cannot be born, he is not born. There is no question of his being nourished and sustained, nor is there a question of his being killed or put an end to. It is he who takes the form of the Atma and is present right from the beginnings of time.
1: Famous of his life.
0: Emolument of love.
1: Tell our lechinadi modalu. Every note of vinnaru. Happy birthday.
0: Right from this morning, whosoever has come across has heard only these words, happy birthday. What is the inner meaning of this?
1: Arthamunu gurtinchi ee padamulu ucchettunnara leka edo oka vidhamainatuvanti laukika vyavaharamunu samskarinchukoni ee padamulu anubhavistunnara anetuvanti sandeham kalugutundi.
0: There is a doubt which is arising. Are you understanding the inner significance of these words when you utter them? Are you able to experience the feeling and the motivation behind your uttering these words? Or is it merely a worldly courtesy that you are trying to extend?
1: Angla bhashalo happy anaga santoshamu ani telugu artham.
0: In the English language, the word happy could be equated to sense of joy or happiness.
1: ఈ సంతోషము అనేటువంటి పదములకు నిర్వచనం ఏమిటో చక్కగా విచారించవలసింది అత్యవసరం.
0: ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సంతోష ఆర్ హ్యాపీ.
1: ఈ దోష అను పదములకు ముందు ఉన్నటువంటి ఒక పదము తమ్.
0: Now, ahead of this word dosha is the word tam.
1: ఈ దోష అనేటువంటిది హృదయంలో ఉండినటువంటి యొక్క తృప్తిని ప్రకటింపజేసేటువంటి యొక్క స్వరూపం.
0: This dosha, which is manifest in the form of a blissful expression, is internal manifestation of the deep contentment of an individual.
1: తం అనగా గౌరవం చేత పొందబడేటువంటిది.
0: Tam is something which has acquired through a process of honor and dignity.
1: ఈ తర్వాత సంతోషం అనగా గౌరవం చేత పొందబడేటువంటి ప్రసన్నతయే సంతోషము అని.
0: సో ద వర్డ్ సంతోష మీన్స్ ది కంటెంట్మెంట్ ఆఫ్ ద జాయ్ దట్ యూ ఎక్స్పీరియన్స్ బై ఎ ప్రాసెస్ విచ్ కనోట్స్ డిగ్నిటీ అండ్ ఆనర్.
1: ఇట్టి సంతోషములకు మూలము త్యాగం.
0: నౌ ది ప్రైమరీ కాజ్ ఫర్ ది సంతోష ఇస్ సాక్రిఫైస్.
1: దుఃఖములకు కారణము ఆశ.
0: అండ్ ది కాజ్ ఫర్ ది స్ట్రెస్ ఇస్ డిజైర్.
1: ఈ ఆశ రెండు విధములుగా ఉంటుంది.
0: దిస్ ఆశ ఆర్ విష్ ఆర్ డిజైర్ ఇస్ ఆఫ్ టూ కేటగిరీస్.
1: ఒకటి ఎవరికినే కలుగునటువంటి ఫలితము వస్తువులు నాకు లభించాలి అని ఆశించటం.
0: ద ఫస్ట్ కాజ్ ఆఫ్ దిస్ దుఃఖ ఆర్ దిస్ స్ట్రెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ డిజైర్ ఇస్ there are things which nobody else has. I would like to possess this.
1: రెండవది తనకు లభించినటువంటి ఆనందము కాని సుఖము కాని వస్తువులు కాని పరులకు లభించరాదు అనేటువంటిది మరొక ఆశ.
0: ద సెకండ్ క్యాటగిరీ ఇస్ ఐ హావ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ జాయ్ అక్రూయింగ్ అవుట్ ఆఫ్ సమ్ మెటీరియల్ పొజిషన్ ఆర్ వాట్ ఐ హావ్. నోబడీ ఎల్స్ షుడ్ పొసెస్ దిస్.
1: ఈ రెండు ఆశలు కూడాను ఆశాస్పదమైనటువంటివి.
0: Both these categories are ridiculous to the extreme.
1: ఆశ మానవునికి ప్రతిబింబ స్వరూపం.
0: Now this asha or desire is a reflection, manifest reflection of man.
1: ఈ ప్రతిబింబమును ముందుంచుకొని తాను శరవేగముతో పరుగు ఎడినప్పటికీ ఈ ప్రతిబింబమును తాను అందుకొనలేదు.
0: This asha is like the image ahead of man in front of him. He might be extremely agile and alert, running after it, but he never can catch up to it.
1: ఈనాడు ఈ ప్రతిబింబము తాను అనుభవించగలడు అని విచారణ చేసిన ఆ ప్రతిబింబమును వెనుకకు నెట్టి వెళ్ళినప్పుడే ప్రతిబింబము తనను
0: అనుసరిస్తుంది.
1: కనుక ఈ ఆచరణను ముందు ఉంచుకుని మనము శరవేగంతో అనేక ప్రయత్నములు కలిపినప్పటికీ ఈ ఆచరణను మనము తీర్చుకునలేము.
0: So so long as these desires are in front of us, and try as you might to catch up with them, it is not possible for us.
1: ఈ ఆశలను వెలుగునెత్తి మనం ప్రయాణం చేసినప్పుడు ఆశల యొక్క ఫలితం అనేటువంటిది మనలను వెంటాడుతుంది.
0: On the other hand, when we can put aside these desires, then the desires will follow you and success will be yours.
1: ఈ ఆశలు కేవలం లోకము చేయగలిగేటువంటి యొక్క ఫలితం.
0: And then again, what's the cause of these desires? That the cause is one being my will.
1: ఈ లోభము క్షీణించుకొనది ఆశ క్రమక్రమేణా క్షీణిస్తుంది.
0: And one is able to get rid of this miserly quality of his, the desire also would be on the decree.
1: ఈ ఆశ లోభమును క్షీణించినప్పుడు కోరికలు తమను తాము క్షీణించుకుంటాయి.
0: So once the desire and this wish and this lobha or miserliness goes away, certainly the desire, the really important one, would also find a way out.
1: ఎప్పుడు కోరికలు క్షీణించినో అప్పుడే మానవునికి సంతోషం ప్రాప్తిస్తుంది.
0: And your desires, once they are left, you can secure happiness.
1: నారాయణని నమ్ముకున్నటువంటి వాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద was one who had immense faith in Narayana.
1: నామరూపంలో నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
0: And one who had faith in a name and form was హిరణ్యకశిపు.
1: నారాయణని నమ్ముకున్నటువంటి యొక్క ప్రహ్లాదులకు నిరంతరము ఆనందమే.
0: ప్రహ్లాద who believed in Narayana was in a state of continual bliss.
1: నామరూపములు ఆశ్రయించి ఉండేటువంటి హిరణ్యకశిపు నిరంతరము విచారమే.
0: Hiranyakashipu, who had immense faith and trust in the name and form, always distressed and soft.
1: ఈ ఆనందమును అనుభవించేటువంటి వారి యొక్క ముఖ వచ్చస్సు ఎంతసేపైనా చూడవాలని ఆశపడుతుంది.
0: One who is given to this eternal state of bliss, you would always like to gaze constantly on this beautiful face of such an individual.
1: వారి ఆనంద ముఖ వచ్చస్సు చూసేటువంటి వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది.
0: And if you can really glance at such an individual immersed in joy, you also would derive joy
1: therefrom. One who is
0: given to distress, his facial expression takes up a distorted form.
1: వాని ముఖము చూచేటువంటి వారి ముఖము కూడా వికారంగా లేదు.
0: And one who sets his sight on such a distressed individual also suffers from the problem.
1: ఇంతేకాదు, ఆనందం మహాబలమును అందిస్తుంది.
0: Not only this, joy confers a tremendous strength on you.
1: విచారము సమస్త ఫలమును కూడా సన్నిగింపజేస్తుంది.
0: సోరం ఆన్ అదర్ హ్యాండ్ వీన్స్ యూ అవే, వీకెన్స్ యూ.
1: కనుక మానవత్వములో ఆనందం అనేటువంటిది కేవలం కృత్రిమైనటువంటిది కాని, కల్పితమైనటువంటిది కాని, ఏ సాధించవలసినటువంటిది కాని కాలేదు.
0: సో దిస్ ఆనంద గివెన్ టు మ్యాన్, ఇట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ టు హిమ్ ఆర్ సూపర్ఫిషియల్ టు హిమ్. It need not be attuned to a certain endeavor.
1: ఈ ఆనంద నిమిత్తమే మనం అనేక సాధనలు చేయవలసిన అవసరం లేదు.
0: It is not necessary for us to undertake sadhana to derive this ananda.
1: తానే ఆనందమయుడై ఉన్నాడు.
0: He himself is a form of ananda.
1: కానీ తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే పనికి ఆనందపూర్వమై రాకులాడుతున్నాడు.
0: But he is not in a position to understand his own true nature, so he keeps running here and there for the ananda.
1: నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాలను గుర్తించుకునేటువంటి వ్యక్తులకు ఆనందము తన యొక్క ఆలవానమై ఉండాలి.
0: Now those who have understood the truth proper, that it is the lasting thing, this ananda comes in a natural way.
1: ఆనందము బ్రహ్మేది అనేటువంటి యొక్క తత్వము భగవద్గీత అనేక విధములుగా బోధిస్తూ వచ్చింది.
0: Now we have a reference to this aspect of ananda in the Bhagavad-gita also.
1: ఈ ఆనందం అనగా ప్రహ్లాదుని యొక్క పేరు నుండే ఇమిడి ఉంటుందని.
0: Now this ananda again could be found in the very name given to Prahlada.
1: Shlada అనగా ఆనందం.
0: Shlada means ఆనందం.
1: Pra అనగా పరిపూర్ణ ఆనందంతో కూడినటువంటి వాడు ప్రహ్లాదు.
0: Pra means one who has this totality, the wholesomeness of this ananda given to him.
1: ఈ పరిపూర్ణ ఆనందం ఈ ప్రహ్లాదునికి ఎక్కడి నుంచి లభించింది?
0: How did this Prahlada get this wholesome ananda?
1: తన రూపనామములను విసర్జించి ఆత్మతత్వం నుండి లక్ష్యం ఉంచుకుని నారాయణ యొక్క తత్వంలో తన యొక్క మనస్సు లీనంగా ఆలోచించడం చేత తాను ఆనందమయుడిగా
0: రూపొందించాడు.
1: ఇది ప్రతి మానవునికి కూడా నిద్రావస్థ ఎందు అనుభూతిగా చూస్తూ ఉంటాడు.
0: ఎవరీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డే ఇన్ అండ్ డే అవుట్ ఈవెన్ వెన్ హీ ఇస్ అస్లీప్. గాడ్ హస్ నిద్ర ఎందు
1: మానవుడు ఎట్టి రూపనామంలో కూడా నత్య దుర్దుబలగా కేవలం సర్వేంద్రియముల యొక్క సంబంధమును కోల్పోవడం చేతనే అతను పూర్ణాంతమును అనుభవిస్తుంటాడు.
0: వెన్ అన్ ఇండివిజువల్ ఇస్ డీప్ అస్లీప్ హీ హాస్ నో ట్రేస్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్. ఆల్ హిస్ ఇంద్రియస్ ఆర్ ఆల్సో పుట్ టు రెస్ట్ అండ్ హీ ఇస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కంటిన్యూయల్ బ్లిస్.
1: దీనిని సుషుప్తి అనేటువంటి స్థితి అని కూడాను వేదాంతులు చెప్తూ వచ్చారు.
0: ఇన్ ద వేదాంత సుషుప్తి
1: కనుక మానవునికి ఆనందం అనేటువంటిది సహజ స్వభావమే.
0: సో దిస్ ఆనంద ఈజ్ అ నేచురల్ ఎంటిటీ గివెన్ టు
1: మానవుని. ప్రతి మానవుని కూడాను నిరంతరం కూడాను ఆనందమని ఆశిస్తుంటాడు.
0: సో ఎవ్రీ సెకండ్ యూ ఫైండ్ ఎవ్రీ ఇండివిజువల్ అస్పైరింగ్ ఫర్ దిస్ ఆనంద.
1: నిద్ర నుంచి లేచి తిరిగి నిద్రపోయేటువంటి వరకు కూడాను తాను ఆనంద జీవితం అనుభవించాలని ఆశిస్తుంటారు.
0: రైట్ ఫ్రమ్ ద మోమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ స్లీప్ టిల్ ద మోమెంట్ హీ గోస్ టు స్లీప్ ఎవ్రీ ఇండివిజువల్ అస్పైర్స్ టు స్లీప్ ఇన్ ఆనంద్.
1: అయితే ఇది ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి యొక్క సత్యము తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ మీన్స్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ వెర్ హీ కెన్ పాసిబ్లీ గెట్ దిస్ ఆనంద.
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాని పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేరు జీవితం మీరు చిరతారమోసి అరవింద తల వచ్చునిది.

0: that from the moment you get up from sleep to the moment you go to sleep. All your effort, all your energy, all your time is spent for the sake of filling in your belly or stomach. In this way, you're eking out your livelihood. This is your life. You have forgotten the Lord in the process. By taking up this record, what type of sukha or comfort are you really securing or experiencing? Ponder over this vital question, O man.
1: ఈనాటి సమస్త విద్యలు సమస్త ఆస్తిపాస్తులు సమస్త ఉద్యోగములు సమస్త స్థాయిలు కూడా కేవలము భౌతిక సంబంధమైన ఆనందమును అనుభవించే నిమిత్తమే.
0: Today, all that you talk about in terms of wealth, in terms of position, in terms of authority, all are meant towards the worldly way of life.
1: I say ఈ ఆనందము మూలస్థానం ఏమిటి?
0: What is the primary place where you can secure this ananda?
1: ఎట్టి ఆనందమును మానవుడు అనుభవించినా ఇది కేవలము బ్రహ్మానందము యొక్క అంగములే.
0: What are we, the type of ananda you are experiencing? They are mere fragments of the totality of ananda, brahmananda.
1: శ్రీమంతుని యొక్క గృహము లోపల లక్ష్మి నివాసంగా ఉంటారు.
0: Now one whose dwelling, it is said, the goddess Lakshmi takes residence.
1: ఆనంద అనుభూతి యొక్క స్థానములందు బ్రహ్మ నిలయంగా ఉంటాయి.
0: And where there is nothing but ananda, it is said, Brahma takes residence.
1: ఎట్టి ఆనందమును మానవుడు అనుభవించున్నప్పటికీ ఇది బ్రహ్మానందం యొక్క అంశమే కానీ లోకానందం యొక్క అంశములు కానీ.
0: What are being the type of ananda an individual is experiencing? It is a mere fragment of this brahmananda. It is not akin to that.
1: శ్రీమంతుని యొక్క గృహమునందు సిరి సంపదలు అనేకముగా కనిపించున్నప్పటికీ ఈ అనేక సిరి సంపదలకు ఆలవారమైనటువంటిది లక్ష్మి.
0: It is not dissimilar to this brahmananda. Now in a person who is extremely wealthy, in his house you do find wealth of any description.
1: ఈ లోకమునందు మానవుడు అనుభవించేటువంటి ఇంద్రియానందము విద్యానందము భావానందము మనో ఆనందము ఈ సర్వానందములు కూడా బ్రహ్మ యొక్క స్థానం నుంచి విలువలు కిరణం
0: లేదు. The type of ananda that you have experienced, either through the course of education, or in your thoughts, or on a mental plane, all could be traced to this place of brahmananda.
1: ఉపాధి భేదములను పురస్కరించుకుని ఆనందము పరిపరి విరూపములా రూపొందించినదే కాని ఆనందము యొక్క నిలయం ఒక్కటి.
0: The cause for these different types of ananda could be different, so you feel they are different. But no, ananda is basically one and the same entity.
1: బావి నుండి తీసుకుని వచ్చిన నీరు మీరే.
0: Now the water which is drawn up from the well is water alright.
1: బావి నుండి తేవటం చేత ఇది బావి నీరు అని చెప్తున్నారు.
0: But because the water has been drawn from a well, you talk about it as well.
1: కొడాయి నుండి అందుకున్నటువంటి నీరు నీరే కాని ఇది కొడాయి నీరు అంటున్నాం.
0: So also water taken out from a tap is described as tap water. But it is water.
1: చెరువు నుండి తీసుకుని రావడం చేత ఇది చెరువు నీరు అంటున్నాం అది కూడా నీరే.
0: Likewise, water drawn from a lake is called lake water. But it is water of the same.
1: బావి నీరు కొడాయి నీరు చెరువు నీరు ఈ ఉపాధి భేదములను పురస్కరించుకుని వీటికి ఈ రకమైనటువంటి పేర్లు వచ్చినవే కాని నీరు మాత్రం ఒక్కటే.
0: సో హియర్ యు హావ్, డిపెండింగ్ అపాన్ వే యు హావ్ గాట్ దిస్ వాటర్ ఫ్రమ్, యు డిస్క్రైబ్ ఇట్ యాజ్ వెల్ వాటర్, ట్యాప్ వాటర్, లేక్ ఆర్ పాండ్ వాటర్. బట్ వాటర్ బేసికలీ ఇస్ ది సేమ్.
1: అదే విధముగానే ఆనందము ఇంద్రియములతో అనుభవించేటువంటి ఆనందము బ్రహ్మానందం యొక్క స్వభావం.
0: In the same manner, this ananda which you experience through the medium of your indriyas is also brahmananda.
1: అయితే విద్యల చేత అనుభవించేటువంటి ఆనందం కూడా దీనికి విద్యానందం అని ఇది కూడా బ్రహ్మ యొక్క జ్ఞానమే.
0: సో ఆల్సో ద ఆనందా దట్ యూ ఎక్స్పీరియన్స్ టు ద స్కిల్స్ దట్ యూ హావ్ అక్వైర్డ్ ఇట్ ఇస్ కాల్డ్ విద్యానంద బట్ ఇట్ ఇస్ బేసికలీ బ్రహ్మానంద.
1: లోకములో సంసార సంబంధమైన విజయ మార్గాన్ని అనుభవించడంలో కలిగేటువంటి ఆనందమును కూడా విజయానందం అంటారు ఇది కూడా బ్రహ్మానందం యొక్క భాగం.
0: ఆల్సో ఇన్ దిస్ వరల్డ్ వెన్ యూ ఆర్ గివెన్ టు దీస్ మెటీరియల్ పొజిషన్స్ అండ్ లీవ్ live a worldly way of life, the ananda is again brahmananda.
1: Kanuka anandam anekuntidi samasta padarthamulu yendu kodalu antarbhutamai untundi.
0: So you find this word ananda as the undercurrent of all the types of ananda that you experience.
1: Kanuka anandamu adho swarupam anekuntidi satyamulo manu gurtinchukovadam atyavasaram.
0: So it is absolutely necessary for us to recognize the truth that God is very much ananda, or the ananda to be found in God.
1: ప్రతి పదాక్రమనందు కూడా సత్ సచిత్ ఆనందం అనేటువంటి యొక్క అంశములు లీనమై ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మెటీరియల్ బీ సింగ్ దిస్ బీ
1: దానికి వీలవుతుంది.
0: ఈవెన్ ఇన్ స్మాల్ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ వీ గెట్ ఎ ఛాన్స్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ వర్డ్ రియలీ మీన్స్.
1: ఒక పిల్లవాడిని తీసుకుని మనము ఏ మార్కెట్ కో ఏ ఎగ్జిబిషన్ కో వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ప్రతి విషయం లోపల కూడా అన్నిటినీ కూడా రాసి చూసుకుంటాడు.
0: Now, if you are to take a small child to the market, he is inquisitive and curious to know every little thing that comes his way.
1: Amma, ఇది ఏమిటి అది ఏమిటి దీనికి ఈ పేరు ఎంత వచ్చింది దీన్ని తీసుకుంటే ఫలితం ఏమిటి ఇది ఎందుకు ఇక్కడ ఉంది ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.
0: మదర్, వాట్ ఇస్ దిస్ వై ఇస్ ఇట్ కాల్డ్ సో ఇఫ్ యూ గెట్ దిస్ వాట్ ఇస్ ద బెనిఫిట్ దట్ వీ గెట్ ఇన్ దిస్ మ్యానర్ హి హస్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్ ఆఫ్ ది మదర్.
1: ఏదైనా ఒక గుంపు తీరి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఏ వ్యక్తి పోయినా అది ఏమిటి ఆ గుంపులో మాట్లాడేటువంటి అక్కడ తెలుసుకోవాలని ఒక ఆశ.
0: Now, if you were to see a group of people, you would like to know what the group of people are discussing.
1: తెల్లవారు లేచినది మొదలు ప్రతి వ్యక్తి కూడా న్యూస్ పేపర్ చూసుకుంటాడు ఏమిటి ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి.
0: From the time you are brought up, you would like to scan the newspaper because you would like to know what the world is like and how things are in the world.
1: అన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం ప్రతి వ్యక్తి కూడా ఉంటుంది.
0: So every individual in fact is given to this inquisitiveness where he wants to know what's happening.
1: దీనినే చిత్స్ అన్నారు.
0: This is called చిత్స్.
1: అనగా అన్ని తెలుసుకోవాలనే సంకల్పము ప్రతి వ్యక్తి అంతా కూడా ఉండటం చేత దీనినే చిత్స్ స్వరూపుడని కూడా నిరూపిస్తూ.
0: So because a person is given to this feeling of wanting to know things yellow, this quality of chit is very much latent in him, awareness.
1: Manama kanchanuta nityamu enta mandi maragistunnaru enni vidhamulaina kashtamulu guri avutunnaru enni baadhalaku guri avutunnaru manam chustu telusukuntu vintu kodanu inka manam shashvatanga nilichi undali తాను శాశ్వతంగా జీవించాలి అనేది ఆశిస్తాను గురి అవుతున్నాడు.
0: నా యూ లుక్ అరౌండ్ యూ అండ్ వాట్ యూ ఫైన్ ఎవ్రీ సెకండ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డైయింగ్ అండ్ డీకేయింగ్ నోయింగ్ ఫర్ ష్యూర్ దట్ వన్ డే దిస్ వాట్ గోయింగ్ టు కమ్ ఆఫ్ యూ యూ స్టిల్ కీప్ ఆస్కింగ్ ఫర్ జాయ్ ఫర్ ఎటర్నల్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
1: ఇన్ని తప్పులు వచ్చినప్పటికీ తాను ఏదో దాని నివారణ కావచ్చుకొని శాశ్వతంగా ఇంకా కష్టకాలం దృష్టాలని ఆశిస్తుంటారు.
0: నా యూ మై బీ అప్ అగెయిన్ డిజీజెస్ అండ్ ఇల్నెసెస్ గ్యాలో at the same time you would like to seek a remedy for that so that you could live longer.
1: Anaga taru shashvatanga undali ani sankalpamai ee satya yokka swabhavam,
0: that is he wishes to live forever. This is the quality manifest in this sat.
1: Kanaka sat anetundi nirantaram undali ane satya yokka swabhavam tho kodukuntaru.
0: So this sat is that wherein you want to be there forever and ever.
1: చిత్తరే గురించి అన్నింటినీ తెలుసుకోవాలని సంకల్పాన్ని అభివృద్ధిపరుస్తుంటారు.
0: చిత్ ఇస్ ద క్వాలిటీ వెరీన్ యూ లైక్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ఎవ్రీథింగ్ అరౌండ్.
1: ఇంకా ఆనందము దీనిని కోరినటువంటి వారు లోకంలో ఎవరు కూడా ఉండరు.
0: దెన్ దిస్ థర్డ్ వన్ ఆనంద, దెర్ ఇస్ పాసిబ్లీ నో ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ హూ డస్ నాట్ అస్పైర్ ఫర్ దిస్ ఆనంద.
1: ఏ విషయమైనప్పటికీ అందులో ఆనందం లభించాలని ప్రాపులాడుతుంటాడు మానవ.
0: ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ మ్యాన్ ట్రైస్ టు సెక్యూర్ దిస్ ఆనంద.
1: కనుక సత్చిత్ ఆనందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావం.
0: సో హియర్ వి హావ్ సత్చిత్ ఆనంద వెరీ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: అయితే దీనిలో ఒక బింబము ఒక ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటుంది.
0: హియర్ వి హావ్ ద డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద ఇమేజ్.
1: ఈ సత్తు లోపల కూడా అంతర్ముఖమై ఉండేటువంటి ఒకటి బహిర్ముఖంలో ఉండేటువంటి మరొకటి.
0: లైక్ ఇన్ పాయింట్ ఇన్ ద సత్ దేర్ ఇస్ వన్ విచ్ ఇస్ ఇన్నర్ వన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్.
1: దీనిని బీయింగ్ అండ్ బికమింగ్ అన్నారు.
0: This is what is called being and becoming.
1: ఈ బికమింగ్ అని అంటే తన నిర్మించినటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రతిబింబించేటువంటిది బికమింగ్.
0: This becoming is trying to have the latent divinity in him manifest and radiate itself out.
1: అనయందే లేకపోతే ప్రతిబింబించేదానికి వీలు కాదు కదా.
0: If this was not to be within him in the first place, how can you radiate it in the second place?
1: తన యందు ఉన్నటువంటి ఒక శాశ్వత సత్యము ఆ యొక్క సత్ అనేటువంటి యొక్క బీయింగ్ ఈ బికమింగ్ అనగా దీని యొక్క ప్రకాశమును ప్రకటింప చేస్తూ వస్తుండాలి.
0: Now that which is being, that is the permanent thing, is very much within you. And that in turn has to manifest itself in a visible way.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు అంతర్బహిస్తారాయణాన్ని అంతర్బహిర్ లోపల వెలుపల ఉండేటువంటి యొక్క దివ్యతత్వాన్ని వేదము నిరూపిస్తూ వచ్చింది.
0: This is what is contained in the Vedic injunction when it refers to the inner and the outer. What is inner should manifest externally.
1: Jagatthalo manam chuse etuvanti prati vishayam kudanu prati padartham kudanu మన లోపల ఉద్దేశించి వచ్చేవారు దాని యొక్క రిఫ్లెక్షన్.
0: All that you perceive and see the world around you is a mere reflection of what is contained in you.
1: Reflection of inner being.
0: It is merely a reflection of the inner being.
1: దీనిని సత్తని కూడా నిరూపిస్తూ వచ్చారు. జగత్తంతా కూడా స్వీకారీ.
0: This also is sat. The whole world is a case of becoming.
1: దీనికి ఆధారమైనటువంటి యొక్క జీవితత్వమే బీయింగ్.
0: Now that which supports this basis, the basis is being.
1: ఈ బీయింగ్ అండ్ బికమింగ్ ఈ శాశ్వతత్వము సనత్వము ఈ రెండు కూడా ఒకదాని యొక్క బింబ ప్రతిబింబములు.
0: So this being and this becoming, one which is permanent, one which is fleeting, one is the object, the other is the image.
1: Okati karu endu oti stiram,
0: one merely fleets away, second remains permanent.
1: Mana picture board lopala teramaina konni bommalu vastuntayi pothuntayi vastuntayi pothuntayi.
0: Now you see on a screen figures coming down and disappearing then.
1: Kani polidi raniti tera.
0: But that which does not come, does not go in the screen.
1: Kanuka aa terane being.
0: So this screen is a being.
1: Vachi poyyatundi bommane becoming.
0: These figures which come and go are this becoming.
1: Becoming anetundi bommane lekapothe being anetundi screen evvaru choodaru.
0: If you do not have the figures called becoming, nobody is going to look at the screen being.
1: ఈ బీయింగ్ అనేటువంటి స్క్రీన్ నే లేకపోతే బికమింగ్ అనేటువంటి కనిపించనే కనిపించింది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ దిస్ బీయింగ్ ద స్క్రీన్ ఇస్ నాట్ దేర్ యూ కెనాట్ పర్సీవ్ ద ఫిగర్ బికమింగ్.
1: ఈ శాశ్వతత్వము ఈ కనత్వం అనేటువంటిది రెండింటి యొక్క సంబంధము పరస్పర సంబంధమైనటువంటిది.
0: సో దిస్ విచ్ ఇస్ పర్మనెంట్ దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ దిస్ బాండ్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద టూ ఇస్ ఇన్సెపరబుల్.
1: అన్యోన్యాశ్రయముతో కూడినటువంటిది.
0: దట్ ఇస్ సంథింగ్ విచ్ ఆర్ క్లోజ్లీ మింగ్లింగ్ విత్ ఈచ్ అదర్.
1: ఇలాంటి ఏకత్వంతో కూడినటువంటి దివ్యత్వాన్ని మనం విచారణ చేయడానికి కొన్ని విధమైనటువంటి పరిశీలన అవసరం.
0: దిస్ ఇస్ దిస్ డెఫినిటివ్ దిస్ లేకెన్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్.
1: కనుక జగత్ అంతా కూడా కేవలము క్షణపంపురమైనటువంటిది.
0: సో దిస్ వర్డ్ అగైన్ ఈజ్ స్వీటింగ్ క్షణపురం.
1: అయితే దీనిని జాగ్రత్త అని పిలుస్తూ వచ్చారు.
0: బట్ ఇట్ ఆల్సో ఇస్ గివెన్ ద నేమ్ జాగ్రత్త.
1: ఈ జాగ్రత్తకు స్థూలము ఈ దేహం అత్యవసరం.
0: So for this jagrat, this gross body is necessary.
1: దీనిని అన్నమయ జీవితము అన్నారు.
0: Now this also is called an entity subsisting existence.
1: అన్నము చేత పోషింపబడి అన్నము చేత నిర్మాణమై అన్నము చేత నిర్మూలమయ్యేటువంటి ఒకటి ఈ స్థూల దేహం.
0: It is supported, sustained and given a place by the food. This is the body of yours.
1: కనుకనే దీనిని అన్నమయ కోశము అన్నారు.
0: So this body is also called the అన్నమయ కోశ.
1: ఇది స్థూలమైనటువంటి ఒక స్వరూపం.
0: సో దిస్ ఇస్ ద గ్రాస్ ఎంటిటీ.
1: ఇంకా సూక్ష్మమైనటువంటిది మనోమయ విజ్ఞానమయం.
0: సో దాట్ విచ్ ఇస్ సటిల్ ఇస్ ద మైండ్ అండ్ ద విజ్ఞానం.
1: ఈ రెండింటికి ప్రాణమయం ఆధారం.
0: ఫర్ దీస్ టు ద బేసిస్ ఈస్ ద ప్రాణమయం.
1: ఏ తర్వాత ప్రాణమయ మనోమయ ఆనందం విజ్ఞానమయములు ఈ మూడు కూడా చేరినటువంటిది సూక్ష్మదేహం.
0: సో దిస్ గ్రాస్ ద సటిల్ ఎగ్జిస్టెన్స్ దట్ వన్ ఎక్స్పీరియన్సెస్ is a coming together of one's existence in these three planes.
1: ఇది స్వప్నావస్థయందు దీని యొక్క అనుభూతులను అనుభవిస్తుంటారు.
0: And one can experience these stages in the dream state.
1: ఇంకా ఐదవదైనటువంటిది ఆనందమయం.
0: Now there is this fifth sheet, the kosha, ఆనందమయం.
1: ఈ ఆనందమయము అన్నింటికంటే కనెక్టెడ్.
0: Now this ఆనందమయ comes at the part
1: end. దీనినే కారణస్వరూపము అన్నారు.
0: This is also called కారణస్వరూపం.
1: ఈ కారణస్వరూపం యొక్క తత్వమే నిజమైన ఆనందం.
0: Now this కారణస్వరూప, that nature, its nature is ఆనందం.
1: దీనిని లవ్ అండ్ డిలైట్మెంట్ అన్నారు.
0: This is also called లవ్ అండ్ డిలైట్మెంట్.
1: ఈ డిలైట్మెంట్ అనేటువంటిది బాహ్య తత్వం.
0: Now what you see in the form of this delight or delightment is external.
1: దీనికి ప్రజెంట్ చేసేటువంటిది ఈ లవ్. ఇది ఆధారమైనటువంటిది.
0: ద బేసిస్ ఫర్ దిస్ విచ్ ఇస్ మేనిఫెస్ట్ ఎక్స్టర్నలీ ఈజ్ లవ్.
1: ఈ ప్రేమనే లేకపోతే ప్రేమ యొక్క ప్రకటనను ఏమాత్రం కూడా అనుభవించడం వీలు కాదు.
0: ఇఫ్ యూ డి నాట్ హ్యావ్ దిస్ లవ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ కెనాట్ షో అప్ ఎనీథింగ్ ఎక్స్టర్నలీ.
1: ఇంకా చిట్ అనేటువంటి యొక్క సూక్ష్మ స్వరూపంలో కూడా ఉండదు. చిట్ దీనికి అర్థమైనటువంటి ఇది ఎప్పుడు కూడా అదే తెలుసు తెలుసుకునేటువంటి దీనికి పక్కన మన శక్తి ఏది ఉంటుంది.
0: నౌ వి కమ్ టు ద సెకండ్ వన్ చిప్. ద సటిల్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ చిప్ అలాంగ్ సైడ్ దిస్ చిప్ అవేర్నెస్ ఈస్ దిస్ శక్తి ఆఫ్ పవర్.
1: ఈ సత్ చిత్ ఆనందములకు ఒకటి అంతర్భావము రెండవది బహిర్భావము.
2: So for all these three, Satchit Ananda, you have an external connotation as well as an inner significance.
1: ഈ സത്തനെ കുറിച്ച് ബീയിംഗ് ആൻഡ് ബിക്കമിംഗ്
2: ബീയിംഗ് ആൻഡ് ബിക്കമിംഗ്
1: ചിത്തനെ കുറിച്ച് നമുക്ക് ചിത്ത് ആൻഡ് ശക്തി
2: ചിത് കുഡ് ബി കോൾഡ് ചിത് ആൻഡ് ശക്തി
1: അനഗാ തെളിച്ചു പോകണമോ അനുഭവിച്ചിടമോ
2: അതേ അവേർനെസ് ആൻഡ് എക്സ്പീരിയൻസ്
1: ആനന്ദമനക്ക് പ്രേമ ദാരി യൊക്കെ പ്രഭാവമാണ്
2: സോ ഓൾസോ ഫോർ ദ തേർഡ് വൺ ആനന്ദ ലവ് ആൻഡ് ദ എഫക്ട് ഓഫ് ദിസ് ലവ്
1: സ്വൽപ്പ് ഉണ്ട് നിൽക്കും
2: വി ഹാവ് ദ ബൾബ്
1: സ്വൽപ്പു അണിയെക്കുറ്റി ഇത് ലവ്
2: ദ ബൾബ് ഈസ് ലവ്
1: ഈ നൂറ്റി വർഷത്തിന്റെ പ്രകാശമേ എൻലൈറ്റ്മെന്റ്
2: ആൻഡ് ദ ഗ്ലോ ദാറ്റ് എമനേറ്റ്സ് ദ ലൈറ്റ് ദാറ്റ് എമനേറ്റ്സ് ഈസ് ദാറ്റ് വിച്ച് ഈസ്
1: സ്വൽപ്പേ ലേഖപോട്ടിയെ പ്രകാശം ലേദ്
2: വിതൗട്ട് ദ ബൾബ് യു ഡോണ്ട് ഹാവ് ദിസ് എഫൾജൻസ്
1: പ്രകാശമേ ലേഖപോട്ടിയെ ബൾബിന് എവരും വിശ്വസിച്ചു
2: ആൻഡ് വിതൗട്ട് ദിസ് എഫൾജൻസ് ഓഫ് റേഡിയൻസ് നോബഡി ഈസ് ഗോയിങ് ടു ബിലീവ് ഇൻ ദ ബൾബ്
1: കനുക ഒന്ന് ബഹിർമുഖമോ രണ്ടാമത് അന്തർമുഖം
2: ദ വൺ ഈസ് എക്സ്റ്റേണൽ ദ അദർ ഈസ് ഇന്റേണൽ
1: തീരെ പുരസ്കരിച്ചുകൊണ്ടേ മാനവത്വ ലോകത്ത് ദൈവത്വമോ ദൈവത്വമോ ഉണ്ടെന്നത് ഇന്ത്യക്ക് ശാസ്ത്രമായ വേദാന്തമോ പ്രകടിച്ചു വരുത്തുന്നു
2: സോ ഇൻ ജൂൺ വിത്ത് ദിസ് ഒബ്സർവേഷൻ ഓഫ് ആർ ഇറ്റ് ഹസ് ബീൻ കണ്ടെയ്ൻഡ് ഇൻ ദ വേദാന്ത ദാറ്റ് അലോങ് സൈഡ് വാട്ട് യു സീ ഫോർ ആൻ ഇൻഡിവിജ്വൽ ദേർ ഇസ് ദിസ് ഡിവിനിറ്റി ഇൻഹെറിറ്റ് ഇൻ ഹിം
1: സ്ഥൂല സൂക്ഷ്മ കാരണസ്വരൂപമുള്ള ദൈവത്വമോ അനേക വിധമേ ആഭരണ രൂപങ്ങളും ഉണ്ടി ജഗത്തിലും പ്രകടിച്ചു പ്രകാശിച്ചു ഉണ്ടാവും
2: ദിസ് ഡിവിനിറ്റി manifest as it is in the crop, in the subtle, in the causal way, in all that goes on in this world, is very much there for us to experience.
1: What is nimitta karanam? It is the pradhana karanam.
2: One is more of a cause, the other that emanates from it.
1: Nimitta ne lekapote upadhana karanam yemaatram undal.
2: Without the basis, the effect cannot be observed.
1: Upadhana karanam lekapote nimitta yemaatram raanichathu.
2: And without that effect which comes off, there is no point in the cause.
1: Ee upadhana nimitta karanam rendu kodanu.
2: So this cause and effect again go in a pair.
1: Look at chinna udaharanam.
2: Here is a small example.
1: Indriyamulokka anandamu chalabhanguram.
2: That ananda that you experience through the medium of indriyas is ephemeral.
1: Aakali verthundi.
2: Like you are hungry.
1: Ee aakali enta varaku untundi.
2: How long does this hunger persist?
1: ఏదో కొన్ని పదార్థములు పొట్టకు చేర్చిన తక్షణమే ఈ ఆకలి తీరుతుంది
2: వన్స్ యూ రీచ్ ద స్టమక్ ఎఫ్ యూ ఈట్ ఇట్
1: ఈ ఆకలి తీరినప్పుడు ఆనందాన్ని అనుభవిస్తారు
2: యువర్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్ అండ్ యూ ఎక్స్పీరియన్స్
1: ఇది ఈ ఆనందం ఎంత వరకు
2: హౌ లాంగ్ డస్ ఇట్ ఎక్స్పీరియన్స్
1: ఇది ఒక రెండు మూడు గంటల వరకు మాత్రమే
2: హౌ లాంగ్ డస్ ఇట్ జాయ్ లాస్ట్
1: ఇది ఆకలి వేస్తుంది
2: ఫర్ టు ఆఫ్ యూ ఆర్ అగైన్ యూ ఆర్ హంగ్రీ
1: తిరిగి మనం ఆహారాన్ని తీసుకో
2: అగైన్ యూ హావ్ టు పార్టేక్ ఆఫ్ ఫుడ్
1: ఇది క్షణభంగురమైన ఆనందం
2: సో దిస్ ఆనంద్ ఈజ్ టెంపరీ
1: అయితే ఇది శాశ్వతమైనటువంటి కాదు
2: దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్
1: ఇది అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం కోరటం కూడా మనకు సరియేటువంటి కాదు
2: ఇట్ ఈస్ నాట్ గివెన్ టు అస్
1: ఈ ఆకలి ఎంతవరకు ఉంటుంది
2: హౌ లాంగ్ డస్ దిస్ హంగర్ పర్సిస్ట్
1: ఏదో కొన్ని పదార్థములు పొట్టకు చేర్చిన తక్షణమే ఈ ఆకలి తీరుతుంది
2: వన్స్ యూ రీచ్ ద స్టమక్ ఎఫ్ యూ ఈటబుల్
1: ఈ

0: ఫ్లీటింగ్ హ్యాపీనెస్. ఎంతటి మధుర పదార్థమైనప్పటికీ కొంతకాలమునకు అది కొంతవరకు వెగిటెక్కుతుంది. చిపోర పక్షులు వెన్నెలను ఆశిస్తూ అనేక విధములుగా కూడా తాను దాచుకొని ఉంటాయి.
1: ది పార్ట్రిడ్జ్ బర్డ్ లాంగ్విషెస్ ఫర్ ద రేస్ ఆఫ్ ద మూన్.
0: వెన్నెలను అనుభవిస్తూ అనుభవిస్తూ చిపోర పక్షులకైనా విసిగెత్తవచ్చు.
1: Now this partridge bird, while experiencing the rays of the moon, could at one point get desperate and disgusted
0: already.
1: In the same manner, you might be drinking in sweet nectar, amrit, but after a while you might be disgusted. But this Brahmananda is not one which is going to
0: exist.
1: It will not disgust you because
0: ఈ సంస్థానము చేరే నిమిత్తమే అనేక ఉపస్థానములు తాను మార్పు చెందుతూ
1: దట్ ఈస్ యువర్ ఓన్ ట్రూ ప్లేస్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ రీచింగ్ ఇట్ యూ వుడ్ నాట్ మైండ్ కమింగ్ అక్రాస్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇట్.
0: ఒక బంగారు కప్పులకు వజ్ర వైద్య మరగత దానికి గో మీద పిచ్చు రాగడం చెక్కబడినప్పటికీ అందులో ఒక చేపను ఉంచితే ఇది బంగారు కప్పే, ఈ వజ్ర వైడూర్య విలువ లేని ప్రతి ఒక్క రాళ్లతో కూర్చున్నటువంటిది అని తానేమాత్రం ఆనందించదు.
1: యూ హ్యావ్ ఎ గోల్డ్ వెసల్ బిడెక్ విత్ జ్యూవెల్స్ ప్రెషియస్ స్టోన్స్ జెమ్స్ అండ్ వాట్ హ్యావ్ యూ. యూ కమ్ అండ్ టేక్ ఎ ఫిష్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద గోల్డ్ వెసల్. ద ఫిష్ ఇస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ దట్ ఇట్ ఈస్ గెటింగ్ సచ్ ఎన్ ఆనర్ ఆఫ్ బీయింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ గోల్డ్ వెసల్.
0: ఈ కప్పు చాలా విలువైనటువంటిది.
1: ద గోల్డ్ వెసల్ మే బి వాల్యుబుల్ ఆర్ రైట్.
0: ఈ యొక్క అతికించబడినటువంటి యొక్క రాళ్ళు కూడా చాలా విలువైన.
1: ఇట్ ఆల్సో ది ప్రెషియస్ స్టోన్స్ అండ్ ద జెమ్స్ అండ్ పెర్ల్స్
0: ఆనందం లేకపోవడంలో ఉండే కారణం ఏమిటి?
1: వై ఇస్ దెన్ ద ఫిష్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆనందం?
0: జలము లేదు అందులో.
1: బికాస్ దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దిస్ గోల్డ్ వెసల్.
0: తన యొక్క సంస్థానం జలం.
1: ఫర్ దిస్ ఫిష్ ఇట్స్ డెస్టినేషన్ ఈజ్ వాటర్.
0: ఈ చేపకు జలము చిక్కినప్పుడే తనకు ఆనందం లభిస్తుంది, కానీ జలము లేకుండా తన సత్తానం అనేటువంటి జలము లేకుండా ఇంత విలువైనటువంటి పదార్థములు లభించినప్పటికీ ఈ యొక్క చేపకు నిజానందము లభించదు.
1: ద ప్లేస్ ఆఫ్ లివింగ్ ఫర్ అ ఫిష్ ఈజ్ వాటర్. వితౌట్ దిస్ వాటర్ గివ్ ఇట్ ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అండ్ ఆర్నమెంట్ ఇట్ విల్ నాట్.
0: అదే మానవులకు ఈ విశ్వము అనేటువంటి పెద్ద బంగారు కప్పుగా ఉంటుండాలి.
1: ఇన్ దిస్ ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ దిస్ విశ్వ దిస్ వర్ల్డ్ ఈజ్ లైక్ ఎ హ్యూజ్ విచ్.
0: సుఖము సంతోషము ఆనందము సౌభాగ్యము సల్లాపము ఇలాంటి విలువైనటువంటి యొక్క సరసమైనటువంటి యొక్క రాళ్లతో కూడి ఉంటుండాలి.
1: దిస్ విశ్వ దిస్ వర్ల్డ్ ఆల్సో హ్యాస్ అలాంగ్ సైడ్ విత్ ఇట్ వాట్ యు కాల్ జాయ్ వాట్ యు కాల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యువర్ ఎమోషన్ ప్యాషన్స్ అండ్ సో ఆన్.
0: మనము ఆశించే సర్వ ఆశలు కూడా ఈ విశ్వంలో ఉంటున్నాయి.
1: అండ్ ఆల్ దట్ యు విష్ టు సీ టు గెట్ ఆల్సో టు బి ఫౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మానవుడు ఎందుకు ఆనందించడం లేదు?
1: బట్ వై దెన్ ఇస్ మ్యాన్ నాట్ ఎబుల్ టు ఎక్స్పీరియన్స్
0: ఆనందం? కి ఆనందం కూడా శాశ్వతంగా ఉండటం లేదు.
1: అండ్ దిస్ ఆనందం ది ఎక్స్పీరియన్స్ ఇస్ పర్మనెంట్ వర్క్ ఆఫ్ కాస్ట్.
0: కానీ తన యొక్క సత్తానమైనటువంటి యొక్క బ్రహ్మానంద నిమిత్తమై తాను పరిశ్రమిస్తున్నాడు.
1: So that is why he wants to be one in his own place of residence, Brahmananda.
0: ఈ విషయానందమై ఉంటుంది తాత్కాలికమైనటువంటి ఆనందమే కాదు, ఈ బ్రహ్మానందములకు సంబంధించినది అయినప్పటికీ తన స్వస్థానము కాలేదు.
1: This joy and ananda that you get through your material thing, this material plane of existence, is merely fleeting and temporary. It is not his true ananda.
0: ఇది క్షణభంగురమైనటువంటి.
1: This is a fleeting.
0: కారణమైనప్పటికీ క్షణభంగురమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండటం మానవుని సరి అయితే లక్షణం.
1: ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ఆఫ్ మ్యాన్ టు గో ఆన్ కంటిన్యూలీ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఆనంద విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ టెంపరరీ.
0: ఎంత యాత్రలు చేసినప్పటికీ తిరిగి తన యొక్క స్వస్థానంకు వచ్చేటువంటి లక్ష్యము వ్యక్తి అని ఉంటాయి.
1: An individual may go on pilgrim centers all right, but he would always like to get back to his point of starting.
0: ఈయన పురస్కరించుకుని త్యాగరాజు చెప్పారు, చుట్టి చుట్టి పక్షులెళ్ళ చెట్టు వెలకు రీతి పోని పుట్టగానే నిలబడములో పట్టుకున్న నన్ను బ్రోవర్ రామా నన్ను బ్రోవర్.
1: In tune with this, the sage, the saint Tyagaraja said, just as the birds go where they might, all the same, they would like to return back to their point of starting. So also, O Rama, I may have been going round and round. Please do take me back to you.
0: Bhagavatam kudanu, ఇదే విధంగా చెప్పింది. ఎచ్చట పుష్టి నచ్చటికి నేరుత నైజము గాలి కోటిచ్చింది.
1: ఇన్ ద భాగవత ఆల్సో వి హావ్ ద సేమ్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్. ఎ పర్సన్ మైట్ బి బోర్న్ ఎనీవేర్ ఎనీ టైమ్ బట్ హీ మస్ట్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు ద పాయింట్ ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్.
0: మనకు జగత్తులో అనేక ప్రవాహ

0: Now in this world again, you find river streams.
1: ఇన్ని నంబర్ ఈ ప్రవాహం అన్ని కూడా మీరు ఎక్కడ నుంచి పుట్టాయి?
0: Where have these rivers emanated from? From the ocean.
1: కానీ తిరిగి సముద్రానికి వెళ్ళడానికి అనేక విధమైన ప్రభావాలు నాకు తెలుస్తున్నాయి.
0: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు దీస్ ఓషన్స్ దే ఆర్ సఫరింగ్.
1: తిరిగి తన స్వస్థానం చేరటమే ఈ నదుల యొక్క లక్ష్యం.
0: ద మెయిన్ గోల్ అండ్ పర్పస్ ఆఫ్ దీస్ రివర్స్ ఈజ్ టు గెట్ బ్యాక్ టు దేర్ పాయింట్ ఆఫ్ టాకింగ్ ద ఓషన్.
1: అదే విధముగా ఈ మానవ జీవిత ప్రవాహం అనేటువంటిది బ్రహ్మానందం అనేటువంటి ఒక స్థానం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
0: ఇన్ దిస్ సేమ్ మేనర్ దిస్ లైఫ్ దిస్ రివర్ ఆఫ్ లైఫ్ గివెన్ టు మ్యాన్ ఇట్ హస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద బ్రహ్మానంద.
1: కనుక ఈ బ్రహ్మానందం అనే కొంచెం స్వస్థానం చేరేంత వరకు కూడా మనకి ఏనాటి కుటుంబ శాశ్వత శాంతి మనకు
0: లభించింది. యూ రీచ్ బ్యాక్ దిస్ బ్రహ్మానంద యూ విల్ టెండ్ టు బి రెస్ట్లెస్ అండ్ ఎజిటేటెడ్
1: కాన మనం ఈ బ్రహ్మానంద ప్రాప్తి నిమిత్తమై ప్రతి మానవుడు కూడా అనుభవించే అనుభూతం లేదు బ్రహ్మానంద తత్వాన్ని కొంతవరకు చింతించడం అత్యవసరం.
0: సో ఇట్ షుడ్ బి ద ప్రైమరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ వాట్ ఎవర్ బి ద మోడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ హిస్ ఎక్స్పీరియన్సింగ్ హీ షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ దిస్ బ్రహ్మానందం.
1: ఇంకా విద్యానందం, ఈ విద్యానందం యొక్క విషయం కూడా మీకు తెలిసినటువంటి విషయమే.
0: వెన్ యూ టాక్ అబౌట్ దిస్ విద్యానంద ఆనంద అసోసియేటెడ్ విత్ యువర్
1: చిత్ర శిల్పి సంగీత సాహిత్య నాట్య ఇలాంటి విద్య అన్ని కూడాను అనేక విధములు క్షణగంభంగా మనకు ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
0: యువర్ స్కిల్స్ కుడ్ బి ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మ్యూజిక్ డాన్స్ డ్రామా ఆర్ట్ పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ అండ్ సో
1: కానీ ఇవి శాశ్వత ఆనందాన్ని అనుభవించాలి.
0: అండ్ ఆనందా దట్ యూ గెట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ ఇస్ నాట్ పర్మనెంట్ అగైన్.
1: త్యాగరాజు ఎంతనో సంగీత సాహిత్యంలో అనేక విధములుగా తమ్మెప్పుడు ఎంతో వచ్చారు.
0: త్యాగరాజా వాజ్ వన్ హూ వాజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ సంగీత.
1: కానీ శాశ్వతానంద నిమిత్తమే పరిశ్రమిస్తూ వచ్చాడు.
0: బట్ స్టిల్ హీ కుడ్ నాట్ గెట్ హ్యాపీనెస్ అండ్ హీ వాజ్ ఆల్వేస్ ఫైండింగ్ అవే ఫర్ ద పర్మనెంట్ హ్యాపీనెస్.
1: కనుక ఈ విద్యలన్నీ కూడా క్షణభంగులమైనటువంటివి. ఇవన్నీ కూడా అవిద్యుల యొక్క సంతతి.
0: సో ఆల్ దీస్ విద్య ఆల్ దీస్ ఆనంద ఆర్ అగైన్ టెంపరరీ.
1: కనుక ఈ విద్యానందం కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: సో ఈవెన్ దిస్ విద్యానంద ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ వన్.
1: అయితే ఈ విద్యానందాన్ని కూడా బ్రహ్మ యొక్క స్వభావంగా మనం అనుభవించడం అత్యవసరం.
0: బట్ అగైన్ ఇట్స్ నెసెసరీ ఫర్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ విద్యానంద యాజ్ బ్రహ్మానంద.
1: ఈ విధంగా లోకంలో మనం అనుభవించే సమస్త సుఖములు కూడా ఆనందాన్ని అనుభవించేస్తాయని మనం భ్రమిస్తున్నాం.
0: నా ఇన్ దిస్ వే వీ టెన్ టు కెజోల్ ఆర్సెల్స్ టు బిలీవింగ్ దట్ దీస్ వరల్డ్లీ జాయ్స్ ఆర్ జాయ్స్ ప్రాపర్.
1: ఇవి అనుభవింపు చేస్తున్నాయి నిజమే, కానీ శాశ్వత ఆనందాన్ని
0: అందించగలిగింది ఆనంద.
1: వ్యక్తిగా జీవుడు
0: ఇండివిజువల్ దట్ యువర్ లైఫ్
1: సమస్య కూడా ఈశ్వరుడు.
0: If you look at the individual, it's okay. But one who can
1: live in Hatsaravule, Rendu Nun Hatsaravule.
0: And if you want to look at the other and see the permanent one, it's all right. But both of them are temporal.
1: Karanamu Chuchi Vithikina Kaanadavu.
0: If you want to look for the cause within, you cannot understand.
1: Nirgunananda Brahmame Nilichiyundu.
0: You, that which is permanent, is this Nirgunananda, a formless one, attributeless.
1: ఇలాంటి తత్వం అనేటువంటి యొక్క జగత్తులో ఉండేటువంటి ఆధ్యాత్మిక భావాన్ని మనం కొంతవరకు అయినా చవి చూడటానికి ప్రయత్నించాలి.
0: సో విత్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ యూ హ్యావ్ సచ్ స్పిరిచువల్ మీనింగ్స్ గివెన్ అండ్ దట్స్ వాట్ యూ మస్ట్ అండర్స్టాండ్.
1: దైవము దైవము అంటే మీరు ప్రత్యేకంగా ఎక్కడో ఉంటారు అనేటువంటి యొక్క ప్రాప్తిని మీరు మర్చిపోవాలి.
0: యూ టాక్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ నౌ యూ మస్ట్ డూ అవే విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఇస్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: మీరే దైవం,
0: యూ యువర్ సెల్ఫ్ ఆర్ గాడ్.
1: మీరే సచ్చిదానందం,
0: యూ ఆర్ సచ్చిదానంద.
1: నీవే అస్థి పాతి ప్రియం
0: అండ్ యు ఆర్ దిస్ అస్థి పాతి ప్రియం.
1: నీవే సర్వస్వం,
0: యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎప్పుడు ఈ భ్రాంతులు ఏనాడు నీవు మొదలుకున్నావో అప్పుడే నీవు సర్వస్వ స్వరూపుడవుతావు.
0: వెన్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దీస్ డెల్యూజన్స్ అండ్ ఇల్యూజన్స్ యూ కెన్ కమ్ టు గ్రిప్స్ విత్ యువర్
1: రియాలిటీ. మార్గం ఏమిటి?
0: వాట్ ఇస్ ది వే?
1: మీరు నిజముగా ఈ సచ్చిదానందం అనుభవించాలనేటువంటి యొక్క సరైనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క భావమే మీరు ఎందుకున్న ఈనాటి నుండి కూడా మీరు ఈ చెప్పబోయేటువంటి విషయాలు నిరంతరము మీరు స్మరిస్తూ ఉండాలి.
0: వాట్ ఇస్ ద వే ఫర్ దిస్ యూ మై ఆర్ నా ఇఫ్ యూర్ రియలీ సిన్సియర్ అండ్ కీన్ ఆన్ అచీవింగ్ దిస్ గోల్ ఆఫ్ సచ్చిదానంద దెన్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ కన్వే టు యూ టుడే యూ మస్ట్ లిసన్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంటెంట్లీ అండ్ ఇన్ ఆల్ సిన్సియరిటీ.
1: నేను దైవము తద్భిన్నమేమి కాదు. నేను మొట్టమొదటి స్మరించాలి, నేను దైవము తద్భిన్నమేమి కాదు. తనకు తాను నేను దైవం, నేను దైవం, దానికంటే భిన్నమైనటువంటి వాడిని కాదు అనేటువంటిది మొట్టమొదటి చింతన.
0: నా ద ఫస్ట్ థింగ్ దట్ యు మస్ట్ ఫాలో. and deeply meditate on is, I am not different from God. God is not different from me. I am really God.
1: ఇది కేవలము అన్యమైనటువంటిది కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఎ సెకండ్ ఎంటిటీ. ఇలాంటి ప్రార్థన ఎందు మనం నిత్యం కూడా ఏ విధంగా భావించాలి? నిత్య తృప్తుడనవదు నేను, వీటి నన్ను చేరబోదు. నిత్య తృప్తుడు నేను, వీటి అనేటువంటి నన్ను ఏమాత్రం కూడా చేరడానికి వీలు కాదు.
0: How does this help you in my thought? By chanting these prayers or mantras, you might. You will become ever content, ever satisfied, and there is no place for fear to take residence in you.
1: Ullama, ullama, palku, tat, tat, o, achantu. Ullama, na vore hudema, ni unirantar mukudanu, o, tat, tat, ane kutkini ni uchetlu untamandhi.
0: And then you caution and admonish your heart, your mind, to say, forever, every second, keep chanting Om, keep saying Tat Tat Om. These five prayers would protect us, our five life.
1: ఈ విధంగా నీవు ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూ రాగా బ్రహ్మ విబ్రహ్మైన
0: as you constantly chant these prayers, Brahma is Brahmana Bhavati. You will become one.
1: నేను అల్పుడను, నేను అశక్తుడను, నేను హీనుడను, నేను ఇలాంటి దుర్వినియోగమైనటువంటి ఒక దేహాన్ని ధరించిన వాడము అనేటువంటి ఈ బలహీన భావనను ఏమాత్రం మన హృదయంలో చేస్తారు.
0: You must never give room to feeling that you are insignificant, you are a weakling, you are nothing but this body.
1: ఈ దేశం అనేటువంటిది కేవలము ఒక ఉపాధి. ఈ జగత్తు నందు నీవు ఆచరించవలసినటువంటి యొక్క మార్గంలో నిరూపించడానికి ఏర్పడినటువంటిది మాత్రమే.
0: దిస్ బాడీ ఇస్ మ్యూలింగ్ ఎ ప్రాసెస్ వేరింగ్ యూ కెన్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ దేహాన్ని మనం అశాశ్వతమైన దేహాన్ని సత్వరమైనటువంటి భావంలో మనం విశ్వసించి దీని నిమిత్తమైన అనేక విధమైన భావంలో మనం
0: దిస్ బాడీ ఇస్ టెంపరీ. Given for a certain purpose. We equate it with the lasting happiness.
1: That is why we tend to be distressed.
0: Now this is nothing but
1: a place of residence of all that is good and good. That's the breeding ground for all types of diseases.
0: జాతనము
1: పండు దుంప
0: జాతనము పండు దుంపలు మనమే పుదరంప నేను చెలమని నమ్మబోకు మన హరిపాదము నశించమే. What is this body?
1: This body is merely an entity which houses all that is filth and dirty,
0: excreta. It is a breeding ground for all types of diseases.
1: It is such a helpless and insignificant thing that it cannot help you to cross this ocean of samsara.
0: Bear in mind, do not lay store by this body of yours.
1: Do not equate your existence with this body, which is going to decay and come down one day or the other.

0: கருத்தின் பல தேதி பிசாவுக்கு வந்த வந்தனர் முன்னருளியும் மிகவும் ஆகிய தேவதேவது மதிமூர் கமனின் பத ஆத்மரூப்புடை. What is this body again? It is a composition of these five elements, bound to decay sooner or later. It is not the body which is permanent. The one which is permanent is the one who resides in it, the Devi. He is transcends all limitation. He is attributeless. He is not given to these qualities of Kama, Moha, Lobha and the like. He is the Atma Swarupa really, and that is the permanent thing that you must become one with. Manam karun kuntunda. Now we buy a car.
1: Yavani kosam kuntunda.
0: For whose sake?
1: Karu kosam kuntunda.
0: Is it for the sake of the car? No, nimittame.
1: Aa karu upayoginchi mana anukoolam kosame dani anubhavistunnam.
0: We buy the car for our own sake so that we might use it and it might be convenient for us.
1: కానీ అనుభవించే వారు లేకుండా కార్యకారణమని దానికి నిరంతరము పెయింట్ వేసి తుడిచి అనేక విశుద్ధాలు చేసి కార్ చేతుల పెట్టి లాక్ చేయడానిక.
0: బట్ దేర్ ఇస్ నోబడీ హూ కెన్ పాసిబ్లీ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ కార్ అండ్ దెన్ దేర్ ఇస్ నో సచ్ ఇండివిజువల్. యూ స్టార్ట్ పెయింటింగ్ ద కార్, టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ లాక్ ఇట్ అప్ ఇన్ ఏ గారేజ్. వాట్ యూ
1: అదేవిధంగానే దేహం ఒక కారు వంటి.
0: So in the same manner, this body is like the car.
1: ఈ కారుకు కొన్ని ప్రధానమైనటువంటి అంశం ఉంటున్నాయి.
0: And for this car, there are a few essential things.
1: కారుకి ఎన్ని టైర్స్ ఉన్నాయి?
0: How many tires does the car
1: have? నాలుగు టైర్స్.
0: Four tires.
1: ఈ నాలుగు టైర్స్ లోపల ఏమి ఉంటుందా?
0: What should be given to these four tires?
1: ఈ టైర్స్ లోపల ట్యూబ్స్ ఉంటాయి.
0: In these cars, there should be the tube.
1: E tubes lo kada gaadi untundi.
0: And in the tube, there should be air.
1: Ane vidhamani dekhamaneetundi kaayiki. Naalugu. Chatravita purushartham dharma artha kama mocham. Ee naalugu tayarlu vanti.
0: In the same manner, this body, which is like the car, has four wheels. And these are the four purushartham.
1: Ee purushartham itundi tayar lokala face. నమ్మకమోనేటువంటి కారు బాగా ఉంటుంది.
0: ద ఫోర్ పురుషార్థాస్ ఆఫ్ ధర్మ అర్థ కామ మోక్ష అండ్ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి గివెన్ టు ది కార్.
1: ఈ టైర్ ఉంటున్నంత మాత్రమున ఇది ప్రయాణం చేయలేదు.
0: బై మ్యూర్లీ హ్యావింగ్ దీస్ కార్స్ ద కార్ కెనాట్ జర్నీ.
1: ఇందులో స్టీరింగ్ ఒకటి ఉంటుందా?
0: ఇన్ ద కార్ షుడ్ బి ద స్టీరింగ్ వీల్.
1: బయట ఉన్నటువంటి టైర్ నన్ను తిప్పాలంటే లోపల ఉన్నటువంటి స్టీరింగ్ తిప్పినే టైర్ తిరుగుతాయి. కానీ టైర్ పట్టుకుని మనం తిప్పడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం సాధ్యం కాదు.
0: ఇఫ్ దీస్ కార్ విదౌట్ ఆన్ ద అవుట్ సైడ్ హ్యావ్ టు బి టర్న్, దే షుడ్ బి స్టీరింగ్ వీల్ ఫర్ ద పర్పస్. ద కార్ బై దెమ్సెల్ఫ్ కెనాట్ టర్న్ దిస్ వే ఆర్ దాట్.
1: కనుక ఈ లోపల ఉన్నటువంటి స్టీరింగ్ ఏ మైండ్.
0: సో దిస్ స్టీరింగ్ వీల్ విచ్ ఇస్ ఇన్ సైడ్ ద కార్ ఈస్ ద మైండ్.
1: మైండ్ ఎట్లా తిరుగుతూ ఉంటుంటే ఈ పురుషార్థములు అట్లా తిరుగుతూ ప్రయాణం చేస్తుంటాయి.
0: As the mind oscillates in waves, the four purushartha also takes its way of that.
1: Kanuka, the mind and it will be much control over the mind.
0: So this steering wheel of the mind should be under good control.
1: Ika buddhi, it will fit, it will start here soon.
0: Now this buddhi or intellect is a switch, the engine switch in the car.
1: Appude, ee naalugu tayaru kudano, ee roopani tisukoni velutuntayi.
0: Only when the switch is on, can the car be on their journey.
1: Buddhi parani chotuku vellali antundi prayatnam chesinappude ee deham akkade prayanam ay velutundadu.
0: Now if the buddhi says you should go to a certain distance, the body also follows.
1: కనుక బుద్ధి గ్రాహ్యమైతే ఇంద్రియమని ఈ బుద్ధిమంతుడిగా మనం తయారు కావాల్సి అయ్యేటువంటి యొక్క విధానాన్ని నిరూపించేటువంటిది వేదాంత.
0: సో యువర్ బుద్ధి ఇన్ ద ఫస్ట్ ప్లేస్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ అండ్ ద వేదాంత టెల్స్ యూ ప్రిపేర్డ్ విత్ ఇట్.
1: కనుక ఈ దేహమును మన ధర్మార్థక అనుభవం అనుభవించి ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని ఇతరులకు అందించే నిమిత్తమై ఏర్పడేటువంటిదే కానీ తిండి నిద్రల కోసం ఏర్పడేటువంటిది కాదు.
0: దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ సో దట్ యూ మైట్ డిశ్చార్జ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ దిస్ ఫోర్ పురుషార్థం. సో ద యూజ్ దేమ్ టు షో ద వే టు ది అదర్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మియర్లీ లివింగ్ అండ్ ఫిల్లింగ్ ఇట్ విత్ ఫుడ్ అండ్
1: ఈ అన్ని కార్యముల కొరకు లక్ష్యము ఆనందమే అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
0: అండ్ విల్ ఆల్సో నో దట్ ది ప్రైమరీ ఎయిమ్ ఫర్ ఆల్ అవర్ ఎండెవర్స్ ఈజ్ ఆనందం.
1: ఆనందము లేనటువంటి జీవితము కేవలం దానము లేని జీవితమే.
0: That jivita, that life devoid of ananda is very much lifeless.
1: So, if the ananda manu, lakshyam nartuchukoni, మన జీవితనాలను ప్రయాణం చేస్తూ రావాలి.
2: సో కీపింగ్ దిస్ ఆనంద అస్ అవర్ డెస్టినేషన్ జర్నీ అక్రాస్ ఇన్ దిస్ బోట్ ఆఫ్ యువర్
1: ఈ ఆనందం అంతా కూడా బ్రహ్మానందం నుంచి మనకు అలవడినటువంటి.
2: సో దిస్ ఆనంద అగైన్ ఈజ్ లాంగ్ ఆఫ్ బ్రహ్మానందం.
1: ఈ బ్రహ్మతత్వం అనేది దాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కొన్ని సాధనలు చేయాలి.
2: సో వీ షుడ్ అండర్టేక్ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మతత్వం.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా ఇవన్నీ కూడా అంతర్భూతం నుంచి ఆవిర్భవించేటువంటిది బ్రహ్మ సంకల్పమే అనేటువంటి యొక్క సంకల్పాన్ని మనం విశ్వసించాలి.
2: వాట్ ఆర్ యూ సీ, వాట్ ఆర్ యూ సే, వాట్ ఆర్ యూ అటర్, యూ మస్ట్ హావ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ విదిన్ యూ
1: దట్ ఇట్ హాస్ నాట్ ఎ మెయిన్ కాజ్ విదిన్ యూ. ఇలాంటి ఆనందమును మనం అనుభవించడానికి కొన్ని సాధనలు కూడా చేయాలి.
2: అండ్ టు సెక్యూర్ దిస్ ఆనంద సాధన ఈజ్ నెసెసరీ.
1: ఈ స్థూల దేహంతో మనం ఎన్ని మనం అనుభవించినప్పటికీ ఇవన్నీ కూడా గమ్యములు చేరేటువంటి మార్గములు కావు.
2: దిస్ ఆనంద దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద బాడీ యూ కెనాట్ రీచ్ ది డెస్టినేషన్.
1: ఈ సూక్ష్మ స్వరూపమైనటువంటి యొక్క ప్రాణ మయ ఆనంద విజ్ఞానం యొక్క తత్వాన్ని ఈ స్థూల దేహంలో ఇవ్వించాలి.
2: And that is tougher than this gross body, the prana, mayo, and the vijnana.
1: Because the dainattam and even the manayaka, even the tattam and the dainattam, the matkova.
2: They are the ones who should come hand in hand with this gross existence of yours, and once they, you will become one.
1: Dainattam and the ananda and the andukova and the yaka vyaparam and the prevention.
2: Now you should not make it a business deal that you must get the ananda from God.
1: ఇచ్చేవాడు తాను పుచ్చుకునేది నేను అనేటువంటి యొక్క భిన్న భావం ఉండగా
2: యూ షుడ్ నెవర్ హావ్ దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఫీలింగ్ దట్ హీ ఇస్ ద వన్ హూ గివ్స్ యు ఆర్ ద వన్ హూ రిసీవ్.
1: కనుక మనం ఏదో ఒక ప్రార్థన చేత దైవాన్ని ప్రసన్నులు భావించుకొని తద్వారా మన ఆదిత్యములు తీర్చుకుంటామనేటువంటి యొక్క సంకల్పము లాభమార్గమే.
2: Now trying to have a feeling that through some prayer I can secure the grace of God and secure his ananda is not the correct attitude.
1: నీవు హృదయాన్ని కలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ భగవంతునితో ఏదో ఫలితాన్ని పొందాలి అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మాత్రం మనం విసర్జించాలి.
2: వాట్ యూ డూ షుడ్ బి సచ్ అస్ టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సెక్యూరింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతుడు నీ హృదయాన్ని చూస్తాడు కానీ నీవు అర్పించినటువంటి పదార్థాలు చూడడు.
2: గాడ్ లుక్స్ యువర్ హార్ట్ నాట్ టు గో దట్ యూ ఆఫర్ టు హిమ్.
1: ఈ విధమైనటువంటి ప్రాంతికి మునిగి అనాది కాలం నుండి కూడా ఆస్తికులైనటువంటి వారు అపమార్గాన్ని అనుభవిస్తున్నారు, అశాంతిని కూడా పొందుతున్నారు.
2: డెడ్యూరింగ్ థెమ్సెల్వ్స్ ఇంటూ బిలీవింగ్ దట్ దిస్ ఈజ్ ద వే ఈవెన్ దోస్ బిలీవర్స్ హావ్ గాన్ అస్ట్రే బికాజ్ దే హావ్ నాట్ బీన్ ఆన్ ద రైట్ ట్రాక్.
1: కనుక దైవత్వం అనేటువంటిది సంపూర్ణ స్వరూపంగా నిరూపిస్తుంటూ ఉండాలి.
2: సో హియర్ యు హావ్ డివినిటీ రెసిడెంట్ అండ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్.
1: ఐతే ఈ దేహంతో అనుభవించేటువంటి యొక్క ఆనందము దేహం ఎంత అజాగ్రత్తమో దాని ఆనందము కూడా అంత
2: అజాగ్రత్త. దిస్ ఆనంద దట్ యు గెట్ త్రూ ద మీడియం ఆఫ్ దిస్ బాడీ ఆర్ యాస్ టెంపరరీ యాస్ ద బాడీ ఇట్సెల్ఫ్.
1: ఈ ఆత్మతత్వమైనటువంటి జ్ఞాననిష్టిలో కూడా అనుభవించేటువంటి ఆనందము దైవతత్వంతో కూడినటువంటి కనుక దైవం ఎంత సత్యమో ఆ ఆనందం కూడా అంత సత్యం.
2: అండ్ దిస్ ఆత్మ ఆనందం because God is Atma, the one, that ananda that you try to get this Brahmananda is permanent, because God is permanent.
1: కనుక నిరంతరము మనం ఏ పని చేసినప్పటికీ ఇది దైవ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం అర్థం గావించుకుంటూ రావాలి.
2: సో వాట్ ఎవర్ యూ డూ యూ మస్ట్ డూ ఇట్ బై ఫీలింగ్ దట్ దిస్ వుడ్ ప్లీజ్ గాడ్, దిస్ వుడ్ సాటిస్ఫై
1: గాడ్. ఇది నా పని, ఇది దైవం పని అని ఏ మాత్రం కూడా అక్కడ భేదం భావించరాదు.
2: డి నాట్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ దిస్ ఇస్ మై వర్క్, దట్ ఇస్ గాడ్స్ వర్క్.
1: కనుక దైవములకు పుట్టుక కాదు అనేటువంటిది ఏమాత్రము లేదు.
2: సో గాడ్ హస్ నో బర్త్ నో డెత్.
1: దైవములకు ఉపాధులు పుట్టినప్పటికీ కేవలం ఉపాధులు ఈ యొక్క అవసర గురి యొక్క అవసరం కానీ ఆత్మతత్వం లేనా కూడా అట్టి అవసర గురి కాదు.
2: So there may be a few things associated with God which you feel are temporary or right.
1: లోకములో ఎంత మందో పుట్టారు, ధనం వల్ల సుఖం కలుగుతుంది అంటే ధనవంతులు ఎంతమంది లేరు లోకంలో.
2: సో దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ బాండ్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ థింక్ వెల్త్ గివ్స్ హ్యాపీనెస్ హౌ మెనీ వెల్దీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: లోకములో ఆ కార్యే రాజులు రాజ్యములు కలుగుతారే గర్భవంతులు చెప్పిపోతారే వారే.
2: అండ్ దేర్ ఆర్
1: ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉపరాజులు వీరందరూ కూడా సర్వ సౌఖ్యములతో లోక భాగ్యములు అనుభవించారు కానీ శాశ్వతంగా ఉండగలిగిన.
2: And there have been any number of these kings and emperors who have come and ruled and experienced and enjoyed so many comforts. But where are they now? Have they really experienced this everlasting?
1: దేహములు నీటి పుడకల వంటివి.
2: The body is like the
1: అయితే ఉండినంత వరకు కూడా దానికి సాక్షాత్కర్మను అందిస్తూ రావాలి.
2: Like a bubble of water. But no longer as it is existing, you must try to do something for it.
1: ధనం వల్ల మనకు సుఖం కలుగుతుంది అనేటువంటి ఏమాత్రము మీరు విశ్వసించరాదు.
2: Do not believe that through the medium of wealth you can get ananda.
1: గుణం వల్లనే మనకు సుఖం లభిస్తుంది.
2: It is only through guna, good quality, that you
1: can. సత్వవంతులు కావడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: That you get some comfort. So become the good one.
1: సదాచార మార్గంలో ప్రవేశించాలి.
2: Let your activities be good and noble ones.
1: సద్భావాలను పెంచుకోవాలి.
2: And have good thoughts in you.
1: ఈ భావములు అన్నింటికంటే ప్రధానమైనటువంటి భావము సేవా భావం.
2: And transcending all these thoughts and feelings is this attitude of service.
1: ఎవరికి చేసినా ఇది ఇతర సేవగా మనం భావిస్తూ రావాలి.
2: What are we might do to a second individual? It is really service to God.
1: అనేక మంది తిరుగుగా మనం భావిస్తున్నాము.
2: So there are many whom we look upon as the weakling and the destitute.
1: అనాథులుగా మనం విశ్వసిస్తున్నాం.
2: And the orphan.
1: అనాథులు ఈ జగత్తులో ఎవరు కూడా లేరు.
2: Actually speaking, there is nobody who could be called
1: an orphan. Who could be called an orphan? Understand this,
2: within and without. Understand this, within and without.
1: అనాథులు అంటే ఏం చేస్తాం?
2: What's the meaning of this word, anatha?
1: కేవలం అర్థం చేసుకోకుండా మనము అనాథుడు అనాథుడని ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యవస్థలకు గురి అయినటువంటి వ్యక్తులను మనం అనాథులుగా భావిస్తున్నాం.
2: We do not understand the meaning of this word, anatha. And start calling every individual, every other individual as an anatha.
1: Tinduga varu anatha antunnam.
2: Now, pertaining to food, we
1: say, Pattalo anatha antunnam.
2: He is anatha.
1: Pattalo anatha antunnam.
2: He has no clothing, no housing.
1: Ivanta anathulaku sambandhinchinattiga.
2: Now, can all these be equated with anatha?
1: వ్యక్తిని హీనుడని చెప్పవచ్చు.
2: యు మైట్ సే హీ డజంట్ హావ్,
1: కానీ అనాథుడు అనే పదాన్ని ఉపయోగించరాదు.
2: హీ మే హావ్ బట్ హీ మే నాట్ హావ్ సమ్ కేపబిలిటీ.
1: అనాథుడు ఎవరు అంటే ఒక బలవంతుడే అనాథుడు.
2: యూ కెన్ నెవర్ సే దట్ హీ ఇస్ అనాథ అండ్ ఆర్ఫన్.
1: అందరికీ నాథులు ఉన్నారు, నాపైకి నాథ అనాథ నాథ, కానీ భగవంతుడికి నాథుడు లేదు కనుక అతనే అనాథుడు.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇండివిజువల్ హూ కుడ్ బి కాల్డ్ అండ్ ఆర్ఫన్ అండ్ దట్ ఈస్ గాడ్. For every individual, there is somebody to look after, the master.
1: Nāpura nā yamti master.
2: God himself takes care of everyone, but God doesn't have anybody to take care of himself.
1: Yavvaru nāne kutivāya kudumu devu kundavachudu. Kāni devu kudumu master nē.
2: Now, many may not have anybody, but God certainly looks after them.
1: Kanuku nā master God. Bhagavantani ku upayoga pettavachudu kundi anāpura nē kutti padamnu. Yedo ee tindi kutara kule nē kutti yokka kutti kumana upayoga pettavachudu.
2: So this word anatha should actually be used for God. Instead we start using it for all these mortal beings.
1: I see deeni endu kuda nu oka antarathram lekapoyindi.
2: So here it is, there is an inner significance of me.
1: Atanu kuda nu bhagavantude ane satyanni nirudhistu undadu.
2: Because he is verily God. This is the truth that emanates.
1: Ade vidhamgane mana bharat deshamulandu aneka padamulu అర్థాన్ని తెలియకోకుండా ఉపయోగపెట్టి దాన్ని ఈ లౌకికమైన జీవితంలో దానిని పెడమాటం పట్టిస్తున్నారు.
2: దిస్ ఇస్ వాట్ వి ఫైండ్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ దిస్ వే అండ్ దట్ వితౌట్ ద మీనింగ్ బీయింగ్ అప్రిషియేటెడ్.
1: ఈ వ్యావహారిక జీవితం వేరు, పారమార్థిక జీవితం వేరు అని మనం విభజిస్తున్నాం.
2: We tend to make a distinction between the worldly existence of yours and the spiritual.
1: ఈ వ్యావహారిక పారమార్థిక విషయంలో రెండు కూడా వేరు కాలేరం, రెండు కూడా ఒక్కటే.
2: The existence in this world and the world after, they are not two different things, they are basically one.
1: Dehamundu jeevudundu.
2: Within the body is the jeeva.
1: Hrudayamundu atmaundu.
2: Inside the heart.
1: Hrudayamundu devudundu.
2: In the heart is the atma of God.
1: Rendu koodi aadalani okkaranokkaru veedutundu.
2: And here it's a case of a play going on between the two.
1: Bommalaato aadinche sutradaari okkarukaradu.
2: And one who carries out this show, the puppet show, in essence.
1: Okatilone rendu undu, rendu cheri okate avunu.
2: In one you can see two, and the two can become one.
1: Oka pinjana manam teesukunnamante, aa pinjalo rendu battalu unnai.
2: Now you take a look at a seed, there are two halves in this seed.
1: Kaani ee rendu battalu manam vibhijinchinappudu rendu ga kanipistunnayi, kaani ee rendu cheri okate.
2: When you separate the two halves, there are two. When you put them together, it's only one seed.
1: కనుక ఈ యొక్క రెండు జడము చైతన్యము లేకుంటే యొక్క రెండు తత్వములు మనం ఏక స్వరూపాన్ని ధరించేటువంటిది.
2: సో హియర్ యు హావ్ వన్ విచ్ ఇస్ ఇన్ వన్ విచ్ యాక్టివేట్ టేకింగ్ అప్ ఎ కామన్ థాట్.
1: కనుక పారమార్థకము వ్యవహారము రెండు కావు, రెండు పద్ధతులు కింద వంటిది.
2: సో దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ ఆఫ్టర్ దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్, దే ఆర్ లైక్ టూ హాఫ్ ఆఫ్ ఎ సీ.
1: ఈ విధముగా మనం భావించి నిత్య జీవితంలో మన ఆచరణబద్ధమైనటువంటి మార్గమును అనుభవించినప్పుడే ప్రియమైనటువంటి బ్రహ్మానందం మనకు
2: లభిస్తుంది. అండర్స్టాండింగ్ అండ్ అప్రిషియేటింగ్ ద సిగ్నిఫికెన్స్ కంటెయిన్ ఇన్ ద వర్డ్స్ గాడ్ అండ్ అకార్డింగ్లీ డూయింగ్ అవర్ డైలీ డ్యూటీస్ వి కెన్ సెక్యూర్ బ్రహ్మానందం.
1: దేవ స్వరూపులారా, మీరందరూ కూడా తమకు శక్తానుసారంగా సమాజ సేవ చేసి ప్రజలకు తోడీడిగా ఉంటుంది, వారి కష్టములకు వారి దుఃఖములకు వారి విచారములకు సాధ్యమైనంత వరకు కూడా మనము ఆదుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: Embodiments of love, in tune with the means at your disposal, be of service to the society of which you are a member. Give a helping hand to those fellow beings of yours in distress and in health.
1: Deeni nimittame satya sai samastha seva samastani nirnayinchadam jarigindi.
2: Now, for the sake of discharging such service activities, the satya organizations have been established.
1: ఈ సేవా సంస్థలు ఏమి చేయడం కోసం నిర్ణయించింది?
2: Now, what is the primary aim of establishing these seva organizations?
1: పల్లెలు పోవటము, అనానుకూలంగా ఉండేటువంటి వారికి సాధ్యమైనంత వరకు కూడా వారి బాధలు తీర్చి వారికి తగినటువంటి సంతృప్తి కలిగించడానికి ప్రయత్నించాలి.
2: గోయింగ్ టు ద విలేజెస్ అండ్ కమింగ్ టు ద అసిస్టెన్స్ అండ్ ప్రొవైడింగ్ కన్వీనియన్సెస్ టు ద విలేజెస్ అండ్ బీయింగ్ ఆఫ్ సమ్ యూజ్ అండ్ హెల్ప్ టు దెమ్.
1: ఆకలితో బాధపడేటువంటి వారికి పచ్చడి అన్నమైన కొత్తగా చేర్చడానికి ప్రయత్నించాలి.
2: వన్ హూ సఫరింగ్ ఫ్రమ్ హంగర్ ట్రై అండ్ రీచ్ టు హిమ్ ఎ హ్యాండ్ఫుల్.
1: భజనలు చేయటము, ఉపదేశములు చేయటము ఇంత మాత్రంతోనే మన సేవలు ముగిసిపోయిందని భావించరాదు.
2: ట్రై టు గివ్ హిమ్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫుడ్ బట్ నియర్లీ డూయింగ్ భజన్ అండ్ జపా అండ్ సింగింగ్ సాంగ్ యువర్ సర్వీస్ డస్ నాట్ ఎండ్ దేర్.
1: రోగులకు తగినటువంటి సేవలు కూడా చేయాలి.
2: అండ్ ఫర్ పీపుల్ హు ఆర్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజెస్ డూ సంథింగ్ ఫర్ దెమ్.
1: మనము అతి వర్షములు, అనావృష్టి, అధిక వృష్టి జరుగుతూ ఉంటాయి.
2: Now you have these floods, you have these famines and such other natural calamities.
1: అలాంటి పరిస్థితుల్లో కూడా మన సమస్యల వారు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క సేవలు చేపట్టాలి.
2: ఇన్ ఫస్ట్ మూమెంట్ ఆర్ పీపుల్ షుడ్ ప్లంజ్ ఇన్ టు సర్వీస్ యాక్టివిటీ.
1: ఈ విధమైన సేవలు యావత్ భారతదేశం నుండే కాక ఇతర 66 రాష్ట్రముల నుండి కూడా ఈ సేవలు జరుగుతూ ఉన్నాయి.
2: ఫార్మ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ కన్ఫైన్ నాట్ మియర్లీ టు దిస్ కంట్రీ భారత్ బట్ ఆర్ బీయింగ్ క్యారీడ్ ఓవర్ ద వరల్డ్ ఓవర్ ఇన్ యాజ్ మెనీ సర్వీస్.
1: కానీ మనం సంకల్పించినంత సేవలు ఇంకా మనం అందుకోవటం లేదు.
2: బట్ దెన్ వాట్ యూఆర్ డూయింగ్ నౌ ఈజ్ నాట్ ఇన్ కీపింగ్ విత్ అవర్ ఎయిమ్ విత్ అవర్ గోల్.
1: కేవలం ఇతరుల కోసం చేస్తున్నాం అనేటువంటి దుర్భావము మన హృదయం నుంచి దూరం చేయాలి.
2: వీ షుడ్ రిమూవ్ దిస్ ఫీలింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్ దట్ ఆల్ దీస్ సర్వీస్ యాక్టివిటీస్
1: ఏ సేవ చేసినా తన నిమిత్తమే తాను చేసుకున్నట్టుగా భావించాలి.
2: ఆ వెన్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ వాట్ యు మస్ట్ డూ ఇస్ వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: కనుక మనము ఎట్టి భావంతో ఉంటుమో అట్టి ఫలితమే మనకు లభిస్తుంటారు.
2: సో వాట్ యువర్ ఫీలింగ్ ఈజ్ ద రిజల్ట్ విల్ బి ఇన్
1: ట్యూ.
2: వాట్ యూ ఫీల్ దట్ ఈజ్ గివెన్ టు యూ.
1: మనం ఈ యొక్క స్థానంలో ఉండినప్పుడు సాధ్యమైనంత వరకు మనం మనసులు ఆత్మతృప్తి నిమిత్తమే చేస్తున్నామని భావించాలి.
2: సో వెన్ యూఆర్ గివెన్ ఎ ఛాన్స్ టు బి ఆఫ్ సర్వీస్ లైక్ దట్ దెన్ డూ బై ఫీలింగ్ దట్ ఇట్ ఫర్ యువర్ ఓన్ ఆత్మతృప్తి.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్నానం, పాదసేవనం, వందనం, అర్చనం, దర్శనం చేయడం, ఆత్మనివేదనం ఈ సేవ అనేటువంటి దాంట్లో అన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటి
2: నైన్ టైప్స్ ఆఫ్ భక్తి ఆర్ డివోషన్ డిటైల్ అమౌంట్ ఈస్ ద మోస్ట్ సుప్రీమ్ వన్ ఇన్ ద వన్ ఆఫ్ సేవ.
1: ఈ సేవలో కలిగేటువంటి ఆనందము మరి ఏ సంపద ఎందుకు మనకు లభించింది.
2: ఆనందా దట్ యూ గెట్ టు ద మీనింగ్ ఆఫ్ సర్వీస్ కెనాట్ బి మ్యాచ్ టు ఆనంద టు ఎనీ అదర్.
1: తనకు ఉన్నది కదా అని భుజించి చక్కగా నిద్రించి కాలంలో వ్యక్తం గావించి కాలస్వరూపుణ్ణి అపవిత్రం చేసేటువంటి మార్గంలో మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయాలి.
2: బికాస్ యూ హ్యావ్ ఫుడ్ టు బీ యూ హ్యావ్ టైం టు స్పెండ్ అండ్ యూ వేస్ట్ అవే యువర్ ఫుడ్ వేస్ట్ అవే యువర్ టైం యువర్ ఎనర్జీ.
1: అనేక మంది యువకులంతా కూడా శారీర మానసిక శక్తిని ఉండినప్పటికీ కేవలం భుజించి పదార్థంపడి తిరగడం జరుగుతుందని కానీ ఏ యొక్క సమాజంలో అయినా చేరి ఈ సంఘ సేవలకు లోపల తాను కొంతవరకు జీవితాన్ని అంకితం చేయడానికి ప్రయత్నించడం లేదు.
2: దేర్ ఆర్ మెనీ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్ హూ జస్ట్ బికాస్ దే హ్యావ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ ది పవర్ నెసెసరీ కేపబిలిటీస్ అట్ దేర్ డిస్పోజల్ దే మెయిన్లీ వేస్ట్ అవే. దే డోంట్ టేక్ అప్ కంస్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ.
1: కనుక సేవాభావము ప్రధానమైనటువంటి యొక్క సాధనగా మీరు భావించండి.
2: సో ఇట్ ఈస్ ద సర్వీస్ విచ్ షుడ్ బి టేకన్ అప్ యాజ్ ద ప్రైమరీ సేవ ప్రైమరీ సాధన.
1: నేను దేవుడు, నాలో ఉండేటువంటి శక్తి కూడా దైవ శక్తియే అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మీరు దృఢంగా విశ్వసించి సేవలో మీరు ఉన్నతి వేయాలి.
2: ఐఎమ్ గాడ్ అండ్ ఆల్ దిస్ శక్తి ఆల్ దిస్ ఎనర్జీ అండ్ పవర్ గివెన్ టు మీ ఆర్ వెరీలీ గాడ్ అండ్ దిస్ ఐ షుడ్ యూజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆయన.
1: తనకు తాను సంపాదించుకుని తన కొత్తనే కైలాసంగా భావించుకుని తన ఇనపెట్టే వైకుంఠంగా తీసుకుని తన సుఖమే స్వర్గంగా భావించుకుంటే ఇది కేవలం రాష్ట్రంగా ఉంటుంది.
2: అండ్ జస్ట్ బికాస్ యూ హ్యావ్ ద మనీ టు స్పెండ్ you start looking upon yourself, your own happiness, your own joy, your own wealth as really your religion, your heaven and your place of existence on this earth.
1: స్వర్గ వైకుంఠ కైలాసములన్నీ కూడా మనం చేసేటువంటి కర్మల్లో ఇవి.
2: సో దిస్ కైలాస, దిస్ హెవెన్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ నాట్ కన్ఫైన్డ్ టు యూ, దట్ ఇస్ ది మానిఫెస్ట్ ఇన్ ద సర్వీస్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్.
1: ప్రతి సుఖ దుఃఖములకు కూడా మన కర్మలే మూల కారణం.
2: ఆల్ ఆఫ్ సుఖ అండ్ దుఃఖ, జాయ్ అండ్ డిస్ట్రెస్,
1: ఈనాడు తెలుసుకుని లేకుండా పోవచ్చును.
2: Your actions are impossible. You may not know it today.
1: కాని మున్ముందు దీని యొక్క ఫలితము నీవు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.
2: But in a future day, you just come to realize this supreme truth.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: కవి
1: యొక్క ప్రభావము చాలా విచిత్రమైన స్థితిది.
2: Embodiments of the divine karma, the influence of the kali times are our difficult to
1: understand. మనం చేసేటువంటి ఉపకారములు కానీ అపకారములు కానీ ఏనాడో దీని ఫలితములు మనకు లభిస్తాయని మనం భావించవచ్చు.
2: Now you might believe that what good we do today, what harm we do today, the result is going to come to us today.
1: ఏనాడో కాదు, అప్పటికప్పుడే కూడా నువ్వు ఈ యొక్క ఫలితాలు మనకు లభిస్తున్నాయి కలి ప్రభావం.
2: You might say that it might come in the future day.
1: No.
2: Then and there, you are bound to get this effect of what I see.
1: విత్తనము నాటినంత మాత్రమున చెట్టు అయ్యి అప్పుడే ఫలము అందించదు.
2: బట్ దెన్ ద మూమెంట్ యు హావ్ సోన్ ఏ సీడ్, ఇట్ డస్ నాట్ బికమ్ ఏ సాప్లింగ్ ఆఫ్ ఎ ట్రీ టు గివ్ యు ఫ్రూట్.
1: ఇంతే ఫలములు కావడానికి కొంత కాలాన్ని తీసుకుంటుంది.
2: ఫర్ ఇట్ టు బికమ్ ఏ ట్రీ అండ్ గివ్ యు ఫ్రూట్ ఎట్ అదర్ టైమ్ హస్ టు ఎలాస్ట్.
1: ఈనాడు నేను పాపము చేస్తుంది కదా, నాకేం ఫలితము, నాకు అన్ని సుఖంగానే ఉంటున్నాయని విలవీయవచ్చు.
2: టుడే ఐ హావ్ కమిటెడ్ ఎ సిన్, వాట్ రాంగ్, వాట్ డిఫికల్టీ హస్ కమ్ మై వే, యు మస్ట్ స్టాప్ ఫీలింగ్ గాడ్ అరేంజ్ అబౌట్.
1: ఆ పాప బీజము పరముఖ్యముగా ఉండడానికి కొంత టైం తీసుకుంటుంది.
2: బట్ ద సీడ్ ఆఫ్ సిన్ దట్ యు హావ్ సోన్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు ఫ్రక్టిఫై.
1: ఈ చేతితో చేసిన కష్టాన్ని ఈ చేతితో అనుభవించవలసి వస్తుంది.
2: నౌ వాట్ యు డూ విత్ దిస్ హ్యాండ్ యు మైట్ ఎక్స్పీరియన్స్ విత్ ది అదర్.
1: మనం చేసే సమయంలో పుణ్యకార్యం ఏమాత్రము ముందుకు రావటం లేదు.
2: సో వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ ద గుడ్ డీడ్ నాట్ కమ్ స్పాంటేనియస్.
1: కనుకనే పుణ్యస్య పరమిష్యంతి పుణ్యం నేర్చింది మానవ, నమామ పరమిష్యంతి పాపం కొనువంతు ఎత్తరాని. పుణ్యకరం కావాలని కోరుతున్నాం మనం, కానీ పుణ్యకార్యం చేయడానికి ఉందని తెలియటం లేదు.
2: వాట్ వీ వాంట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ పుణ్య, బట్ ద యాక్షన్స్ దట్ వీ కమిట్ ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ దిస్ ఆస్పిరేషన్ ఆఫ్ పవర్.
1: పాపకరం వద్దు అని మనం దాని దూరం నడుస్తున్నాం.
2: So we say, we do not want to have the proof of
1: papa.
2: But all that we do are very much in tune with sin.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో ఏ విధమైనటువంటి దివ్యత్వం ప్రకాశిస్తుంది?
2: దిస్ ఈస్ యువర్ ఫ్లైట్, హౌ కెన్ యూ హ్యావ్ డివినిటీ రిసైడింగ్ ఇన్ యూ?
1: కనుక మనం గ్రంథంలో చదివినంత మాత్రమన, కేవలం ఉపన్యాసం విన్నంత మాత్రమన ప్రయోజనం లేదు.
2: సో మనం ఏదో లిసనింగ్ టు స్క్రిప్చర్
1: మానవుని ఆకలి తీరున పంచపక్షముల పాపమున, ఆ పొన్న మానవుని ఆకలి తీరున పంచపక్షముల పాపమున.
2: Like it is said that a person is hungry and you start detailing to him the different delicious dishes and the various items that you have prepared for him. Thus his hunger gets satisfied by reciting that.
1: Iru peda vaani pedirikamu povuna vitta prabhavamu vinnayanta.
2: So also a man whose poverty is stricken by merely listening to the descriptions of wealth beyond his dreams, is his poverty gone?
1: అంధకారంలో హతమాహునే చూడా వస్తుంది దీపము వార్త వలన. దీపం దీపం అని చెప్పినంత మాత్రం చీకటి పోతుందా? కాబట్టి దీపం
2: గుర్తించాలి. అతడి ల్యాండ్ ల్యాండ్ దాత్మస్ అతడి ల్యాండ్ యూ మస్ట్ లైక్ ద ల్యాండ్.
1: ఈనాడు అందరూ మేధాంతులే, అందరూ గ్రంథాలు చదివేటువంటి వారే, అందరూ భక్తులే, కానీ ఎక్కడ దాని యొక్క ప్రభావం వారు కనిపించడం లేదు.
2: టుడే యూ హ్యావ్ దీస్ పీపుల్ గుడ్ like right from being Vedantic. They have understood everything they say. They have mastered scriptures.
1: Kevalam idi matala magic kaadu.
2: But the results are not to be seen anywhere.
1: Kevalam idi kaadu.
2: Now merely saying so many things is of no use.
1: You nilu cheppevali kante okka chesi chupinchu.
2: Rather than say 100 things, try to put one into practice.
1: Kevalam okkati kodunu cheyakunda kevalam దైవ విషయాలు ఎన్ని చెప్పినప్పటికీ ఆచరణలో లేనటువంటి వాడు వీడు దైవ జ్యోతి.
2: నా హీ కీప్స్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ దే రియల్లీ బికమ్ ప్లాట్ఫామ్స్ యాటిట్యూడ్. హీ ఈజ్ అ పర్సన్ హూస్ డిసీవింగ్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు దైవత్వాన్ని విసర్జించినటువంటి వ్యక్తి అయినప్పుడు నీవు ప్రతి కార్యములందు కూడా దైవత్వంగా భావించి ఆ కార్యాచరణలో కంకణం
2: పెట్టి. యూ రియల్లీ హ్యావ్ దిస్ ఇమెన్స్ కన్విక్షన్ ఇన్ ఫెయిత్ ఇన్ గాడ్, దెన్ లెట్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్ బి సచ్ అస్ టు కనో డివినిటీ.
1: కనుక ఈ సేవాభావాన్ని దైవభావంతో మనం విశ్వసించి ఈ సేవలలో మనం పాల్గొని దగ్గర కొంచెం శాశ్వత ఉండాలని నేను ఆశిస్తున్నాను.
2: సో దిస్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ షుడ్ బి ఫస్ట్ అండ్ బి మోటివేటెడ్ బై గాడ్ అండ్ ది గాడ్లీ ఫీలింగ్ విత్ ఇన్ యూ. దిస్ ఇస్ మై హోప్.
1: భగవంతునికి ఇవ్వవలసినటువంటిది ఒక్కటే ఒక్కటి.
2: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్,
1: నిర్మలమైనటువంటి ప్రేమ, నిశ్వార్థమైన సేవ.
2: దట్ హాస్ టు బి ఆఫర్డ్ టు గాడ్. దిస్ ప్యూర్ లవ్ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఈ రెండు గుణాలు భగవంతునికి అర్పితం చేసినా సర్వస్వము మీకు లభిస్తుంది.
2: అండ్ ఇఫ్ యూ కెన్ ఫాలో దీస్ టూ థింగ్స్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి యువర్.
1: ఇహమును సుఖింప హేమకామిక విద్య, కామును సుఖింప ధర్మ విద్య. రెండు విద్య లేకుండా పోదు, ధర్మ విద్య అత్యవసరమని మనం విశ్వసించాలి.
2: వి షుడ్ ఆల్సో కమ్ టు బిలీవ్ దట్ దిస్ సుఖ వాట్ కంపోజ్ హ్యాపీనెస్ ఆన్ యూ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ది వరల్డ్ ఆఫ్టర్ ఈజ్ మోటివేటెడ్ బై ధర్మ.
1: ఈ విధమైనటువంటి సేవలను సత్యసాయి సంస్థలు అనేక విధములుగా పాల్గొని అనేక రాష్ట్రాల్లో కూడా చాలా బాగా చేస్తున్నారు.
2: ఇట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ దట్ ది సేవా ఆర్గనైజేషన్ అండ్ ది పీపుల్ అటాచ్ టు ఇట్ ఆర్ క్యారింగ్.
1: కానీ ఇంకా ఉత్సాహంగా ఇంకా అధికమైన కొద్ది కాలాన్ని వినియోగపరిచి ఈ సేవల్లో మనం పాల్గొనాలి. కానీ కేవలం భౌతికమైన ప్రతి పేరు ప్రతిష్ఠల కోసం ప్రాపులాడి ఏ క్షణభంగురమైన జీవితాన్ని మనము గడపరాలి.
2: ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ కంట్రీస్ but then we should be more enthusiastic, we should be more encouraged, and we should come forward. We should not be satisfied for the sake of satisfying others, for the sake of others. What we do, we should feel, is for our own sake, and with more vigor and enthusiasm, plunge more and more into these actions.
3: वचन बिना सुख शांति नहीं, अरे वचन बिना

0: And when you give it to the bank in turn gives you a clean note. And that is what I will do for you. And that is the sadhana for us, offering each and every thought of our mind to Bhagwan so that He does our inner cleansing. We all know that in a charity show, when a famous dancer, Rishendra Mani, who is supposed to dance on the stage in Bhagwan's school, when she is not able to make it to the program, it is little Satya who dons the role of Rishendra Mani and who performs a splendid performance on the stage, where he even lifts a needle with his eyelids, and that is the subtle moments that he performs as a dancer. And see, for the God who has come down to this earth and who is the Nataraja, as Swami himself says, I am the master dancer. I have come to teach the steps of dance to you, but I alone know the pain of teaching each and every step to you. So it is this master dancer who has incarnated to teach us the steps of dance as to how to play our role in this cosmic drama. For such a divine incarnation, what is the big deal of performing as Rishendra Mani on the stage, isn't it? And this is the significance that is demonstrated to us, that he is the master dancer who has come down to teach us the art of playing our role in this cosmic drama. And not only that, he is the dancer who is dancing on this cosmic stage through all of us, through various names and forms. It is that one divinity which has become the many. It is Bhagwan, that divine principle, who has become all these jivas with various names and forms. And that is what he is doing through all of us. He is the one who is expressing through all of us, but unfortunately we are not aware of it. And that is why we identify with this jivahood, this limited finitude. See, Swami says, I separated myself from myself to love myself and became all this. He has become all of us in order to love himself. But if we have to love him, what we must be doing? We must unite all ourselves. We must unite ourselves with all ourselves, all the jivas, all the forms in this cosmic drama, so that we realize, we unite with that divine principle, we merge back into that ultimate supreme consciousness, and that is the sadhana for us. And Bhagwan's mother, Mother Ishwaramma, she would sometimes admonish little Satya and say, if you don't study well, if you don't get a good degree, you will not become an officer. You may have to tend to cattle for a livelihood. But that is the prophecy which has become true, isn't it? What is the cattle that Bhagwan tended to? We are all the cattle. We are all the pashus. With all our imperfections and all the sense of finitude and attachments and so on, and even carrying this animal traits in us, the pashutva and also the manavatva in us, and we are the cattle that he tended to, because he is the Pashupati. By tending to these cattle, he is the avatara who alone can transform all these pashus and to get rid of the pashutva in us, and also the manavatva itself, the human traits itself, so that we realize the divinity which is innate within us. And he is the Pashupati who has ever been doing this task since the advent of his avatara, isn't it? So these are some of the Vedantic significance of the childhood leelas of avatar, where we can clearly make out, even as a little boy, Bhagwan through these leelas conveyed to us the profound truth as to why this avatara incarnates, as to why he comes down to our level in human form. And as Bhagwan himself says, I walk like you, sleep like you, eat with you. That doesn't mean that I am like you, but I am the one who has come to teach you the way from Manava to Madhava. As Swami himself says, when Madhava comes as Manava, he behaves like Manava so that he can teach the way to this Manava to become Madhava. And that's why Swami says, God, when he incarnates for the sake of upholding Dharma, behaves in a human way. He must, for he has to set forth the ideal life before man and confer the experience of joy and peace on men. His movements and activities, the so-called leelas, Swami says, might appear ordinary and commonplace to some people. Yes, there are so many who do not understand these leelas, who do not even know that Bhagwan Shri Satya Sai Baba is the Paripurna Avatar. But Swami corrects them, saying, there can be nothing ordinary or commonplace in the life of the avatars. Whatever is seen and whatever is taken as of that nature is really, Swami says, it is superhuman and supernatural, deserving high reverence. So when we study the childhood leelas of Bhagwan, the mahimas of Bhagwan, and when we enjoy them, we should revere them, and most importantly, we should understand the Vedantic significance, the spiritual significance behind these awe-inspiring childhood leelas, and learn the profound message that Bhagwan teaches us through all these leelas. And this is it for the day. Now I will conclude with the Shanti Mantra. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat Shri Sai Ishwararpanamastu. With deepest sense of gratitude, I thank Bhagwan for this wonderful experience of speaking to you, recollecting some of the profound teachings of Bhagwan conveyed through the leelas of childhood of Bhagwan. And I pray to Bhagwan to bless us, to hold on to his lotus feet, to practice his teachings and accomplish the purpose of human life in this lifetime itself when we are with Bhagwan. My sincere thanks to Sri Satya Sai Media Center and every one of you. Jai Sai Ram.
1: Sai Ram, you just heard the 344th talk in the new series entitled Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks on the basic concepts of Vedanta. This series is being presented by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi. This program was first featured in Sunrise with Sai at 6:30 a.m. every Thursday. If you missed the earlier talks, you could also download these from our website www.sssmediacenter.org. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. We'll continue this series same time next week. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
4: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు.
5: ఫాదర్ హెల్ప్ దట్ అలాంగ్ విత్ ద ఫైవ్ సెన్సెస్ మైండ్ ఈస్ ద సిక్స్త్ వన్.
4: ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది.
5: ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
4: ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాము చేయలేవు.
5: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ సెన్స్ ఆర్గన్ బి దే ది మోటర్ ఆర్గన్స్ ఆఫ్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
4: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహిక సత్యమై ఉంటుండాలి?
5: ఫర్ ఆల్ దీస్ సెన్సర్స్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రవాహిక ట్రూత్,
4: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
5: ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
4: మీరు ఇక్కడ ఉంటున్నారు,
5: యూఆర్ హియర్,
4: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
5: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
4: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
5: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
4: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
5: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యు ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
4: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
5: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఈస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
4: కారణమేమి? మనసు లేకపోవడం చేత ఈ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
5: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సెడ్.
4: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
5: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈస్.
4: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనేట లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
5: The inner significance of describing mind as the master of sense organ is this.
4: Manasu stambhinchinadante indriyamulu ee pani kuda nu cheyali.
5: If mind is in the position of stillness, the sense organs will not
4: be sarveendriyamulu kuda nu manasu ku adhinamai untunnayi.
5: All the sense organs are subservient to mind.
4: Aithe ee manasu ku rendu roopalu untundani.
5: Mind has two forms.
4: Okati malina manasu, rendavadi shuddha manasu.
5: One is the mind which is impure, the other one is a pure mind.
4: Manasu indriyamulaku lobadinappudu idi malina manasu avutundi.
5: When mind is subservient to the sense organs, it is impure.
4: Idi buddhiki adhinamainappudu idi shuddha manasu avutundi.
5: When it is subservient to intelligence, it will be a pure mind.
4: Idi okati sahajamainatuvanti oka swabhavam deeni telupu.
5: Nature of this particular kerchief is whiteness, it is very natural to it.
4: దీని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
5: On account of use of this kerchief, it acquires dust.
4: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
5: Then you describe it as a dirty cloth.
4: దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
5: When you give it to washman, he cleans it.
4: అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము.
5: Then you will be considering that as a clean cloth.
4: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
5: ది డర్టీ క్లాత్ అండ్ క్లీన్ క్లాత్ ది ఆర్ ద సేమ్.
4: మలినము తెరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం.
5: ద సేమ్ క్లాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డర్టీ క్లాత్.
4: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన వస్త్రం అంటారు.
5: వన్ ఆఫ్ ది సేమ్ క్లాత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాజ్ అ ప్యూర్ అండ్ క్లీన్ క్లాత్.
4: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
5: When the mind assaults the impurities of the sense organs, it is described as an impure mind.
4: ఇది చాకలి వారు ఈ మైనము తీసుకొచ్చుకుని వచ్చాడు.
5: The washerman has cleaned the dirt off the
4: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
5: We describe that the washerman has given made it white.
4: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
5: He has not made it white. Whiteness is natural feature of this world's kerchief. He has only removed it dust.
4: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
5: We have to understand the meaning of these two words, చిత్తము అండ్ మనం.
4: ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యమును చేర్చుకోలేక ఉండేటువంటిది చిత్తం.
5: If the mind is not observing the dirt and the impurities of the sense organs, it is described as
4: ananga. Aneka sankalpa vikalpamuto koodinatvanti yokka samparkamto cherinatvanti ide ee manam.
5: Mind consists of full of thoughts.
4: Sankalpa vikalpatmakam manaha annaru.
5: Mind is being described as a process of thinking and that thinking process.
4: Manana iti manaha annaru.
5: One which thinks is described as mind.
4: Kanuka మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
5: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
4: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వారు ఆస్తాం.
5: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
4: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
5: దేర్ఫోర్ వీల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్స్.
4: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
5: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం, మెడిటేషన్, యోగా అండ్ యూనియన్.
4: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
5: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
4: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరమో.
5: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
4: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
5: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
4: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
5: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
4: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
5: What is the method of controlling the thoughts?
4: నిరంతరం కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనసు ప్రవేశిస్తూ ఉంటుంది.
5: Always and forever, the mind will always be going into certain sense objects and thinking of it.
4: కనుక అటు పోతున్నటువంటి మనసును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
5: By controlling the sense organ, you have to use the mind properly.
4: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
5: This has been described as అభ్యాస యోగ.
4: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
5: ఫర్ ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
4: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత.
5: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
4: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
5: ఇఫ్ హీఈస్ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
4: అని ఆ పర్యాయం. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
5: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామీ జస్ట్ టోల్డ్ ఎ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
4: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకటి హెచ్చరిస్తాను.
5: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్, ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
4: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్లడానికి పడవ నెక్కాడు.
5: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
4: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
5: ద బ్రీజ్ and the river were flowing in the opposite direction, and therefore there was a little slowness in the travel.
4: ఈ పండితుల కంటే కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
5: దీస్ పండిట్స్ ఆర్ యూజ్డ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రీడ్ ది స్క్రిప్చర్.
4: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
5: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
4: గడవ నడిపేటువంటి వాడు కేవలం ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవ నడుపుతున్నాడు.
5: ద బోట్మన్ వాజ్ ఫెరీయింగ్ ద బోట్ ఇన్ ద రివర్.
4: మాట్లాడటానికి మరొక వ్యక్తి లేడు.
5: దిస్ పండిట్ హూ వాజ్ ట్రావెలింగ్ ఇన్ దాట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ టు స్పీక్ విత్.
4: అప్పుడు ఈ పడవతో మాట్లాడాడు. ఏమిటయ్యా నీకేమైనా చదువు తెలుసునా అన్నాడు.
5: దెన్ హీ బిగాన్ కన్వర్సేషన్ విత్ ద బోట్మన్.
4: నాకేమీ తెలుసు స్వామివారు అన్నాడు.
5: ఆర్ యూ డూ యూ నో reading and writing? He said, I do not know.
4: Pare pichivada ee kaalam lokala chaduvu teliyakundagini pothe prayojanam enti? Palle pallelona prabhutvam anetundidi oka chaduvu paatharana nimisthundali kanuka neevu konni akshatakaramaina telisukundalla annadu.
5: You seem to be quite a strange person. In these days in every village government is establishing schools. At least you should know a little of reading and writing.
4: ఈయన పొత్తు పోగొట్టుకోవటం కోసమని ఆ పడవతో మాట్లాడుతూ వస్తున్నాడు.
5: జస్ట్ స్పెండ్ టైమ్ అటు వైలవేట్ టైమ్ దిస్ పండిట్ బిగాన్ స్పీకింగ్ టు ది బోట్మన్.
4: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
5: దెన్ ఇప్పుడు ది నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ నో మ్యూజిక్?
4: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
5: హీ కన్ఫెస్ స్వామి ఐ డు నాట్ నో ఈవెన్ దాట్.
4: మరి పిచ్చివాడ, కావలసింత వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్సిస్టర్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
5: వాట్ ఎ టైప్ ఆఫ్ మ్యాడ్ పర్సన్ యు ఆర్. ఇన్ ఎవ్రీ స్ట్రీట్ దేర్ ఇస్ ఎ సినిమా హౌస్, సో మెనీ లౌడ్ స్పీకర్స్ ఆర్ దేర్, డు యు నాట్ హావ్ ఎట్ లీస్ట్ ఎ ట్రాన్సిస్టర్ టు లిసన్ టు ద మ్యూజిక్?
4: అది ఏమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు.
5: ఇస్ కన్ఫెస్ ఐ డు నాట్ నో వాట్ దట్ ట్రాన్సిస్టర్ ఇస్.
4: పిచ్చివాడ, ట్రాన్సిస్టర్ చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
5: He said that this age, Kali age, if a person does not have a transistor, he has wasted his life. One fourth of his life has gone waste.
4: Are evaina ee daggara evaina newspaper evaina unda annadu.
5: He put another question, do you have newspaper with you?
4: Naaku chadive raadu aa paper tho naake em pani swami annadu.
5: I do not have education at all. What is the use of having a newspaper, swami?
4: Chadu lekapoyina kaani ee naati vika vyakti oka newspaper ni sankalo pettukoni tirigaru. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు.
5: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ద న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వాట్ ఈస్ జస్ట్ బీయింగ్ డన్ ఎవ్రీవేర్ ఎల్స్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది న్యూస్ పేపర్ యూ హావ్ వేస్టెడ్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్.
4: మరి కొంత దూరం పోయిన తర్వాత, అరే బాబు నీ దగ్గర గంట ఉందా, ఎంత గంట అయింది అన్నాడు.
5: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ వైల్ then he asked, do you have watch? Can you tell me the time?
4: నాకు చదివే రాకపోతే గంట గంటకో నేనేం చేస్తున్నాను బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు.
5: When I do not know education, do not have education itself, what is the use of my having watch?
4: గంట తెలియకపోయినా కానీ ప్లాస్టిక్ గడియారం అయినా ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈనాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
5: Even if you are not able to give the time, you should have at least a plastic watch. This is the another fashion of the day.
4: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంగపాలు అన్నాడు.
5: If you do not have a watch also, three-fourths of your life is a total waste.
4: ఈలో మన పెద్ద గాలి వచ్చింది.
5: Meanwhile, there was a big gale.
4: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
5: The boat began swinging both sides.
4: సుడిగాలి ప్రారంభమైంది.
5: There was a cyclone.
4: ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి.
5: The river was in full flood.
4: దీని యొక్క హద్దు తప్పిపోయింది.
5: The boatman lost control.
4: ఈ హద్దు తప్పిపోవటం చేత స్వామి మీకేమైనా ఈత ఈత ఏమైనా వచ్చినా అన్నాడు.
5: As he lost control over the boat, he asked the question, Swami, do you know swimming?
4: I think he knew the purti gangapara
5: ordinaru. He said, I do not know. Then he replied, there is a total waste. Your life is...
4: Neetilo priyanam cheyatunte vyaktiki eeta mukhyam kaani ee geography, ee philosophy, ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటని ఈ యొక్క విద్యలు ఏమాత్రం పనికి రావాలి.
5: ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. knowledge of geography, philosophy, physics, chemistry and commerce, they are not useful.
4: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
5: ఇన్ ద డైలీ లైఫ్ ద వన్ హూ ఇస్ ట్రావెలింగ్ మే మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద పోషణ ఆత్మ
4: జ్ఞానం అత్యవసరం.
5: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ
4: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
5: ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
4: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
5: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్ హి విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
4: కేవలం ధన కనుక వస్తువు అనాదుల పైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
5: సో లాంగ్ యాజ్ హి బేసెస్ హిస్ లైఫ్ ఫర్ వెల్త్ ప్రాపర్టీ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ థింగ్స్ హి వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్ రియల్ ట్రెజర్ అండ్ జాయ్.
4: మానవుడు సాధించవలసినటువంటి రెండు
5: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అకాంప్లిష్.
4: ఒకటి బహిర్ముఖమైనటువంటి యొక్క స్వాతంత్రం.
5: One is the external freedom.
4: అంతర్ముఖమైనటువంటిది స్వాతంత్రం.
5: సెకండ్ వన్ ఇస్ ఇంటర్నల్ ఫ్రీడమ్.
4: అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వతంత్రము అంటారు.
5: ద వన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ ఇస్ డిస్క్రైబ్డ్ ఎస్ ది వర్డ్ స్వతంత్రం, ఇండిపెండెంట్.
4: లోపల ఇంద్రియ నిగ్రహమునకు స్వాతంత్రము అంటారు.
5: ద ఇన్నర్ కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ థాట్.
4: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
5: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్.
4: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయస్థుల వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడా మనకు శాంతి సుఖములు లభించవు.
5: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ థింగ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రియల్ జాబ్.
4: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం. మనం
5: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెన్స్ ఆర్గన్.
4: ఈ ఇంద్రియములలో స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
5: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్ యు డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
4: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితములకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
5: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
4: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
5: ఫర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్ యు హావ్
4: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
5: యూ హావ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
4: అప్పుడే అంతర్ బహిర్సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
5: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎయిదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
4: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
5: యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యుమానిటీ.
4: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపలాడుతున్నాం.
5: We will be hankering after different types of joys and pleasures.
4: Sukhamu, sukhamu, sukhamani uchalistunnam.
5: We go on uttering the word sukhamu, sukhamu, which means happiness, happiness.
4: Ee sukhamu anetundi dentlo manaku labhistundi anetundi vishayanni manam vetakatam ledu, vicharinchatam ledu.
5: We are not making any effort to find out and search where does this real happiness lie.
4: Kanuka Arjuna, neevu kevalamu nee yokka nitya jeevitamulo edo శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
5: అర్జున, యూఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
4: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
5: ఇన్ ది డైలీ లైఫ్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఇన్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
4: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
5: ఓన్లీ వెన్ యు కంట్రోల్ యువర్ సెన్స్ ఆబ్జెక్ట్స్ దట్ టైమ్ యుల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
4: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
5: హూ ఎవర్ హీ బి ఫర్ ఎవ్రీ మ్యాన్ బీ హీ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హావింగ్ సెన్స్ కంట్రోల్.
4: ఇంద్రియ ఉద్రేకముల చేత మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుశ్శక్తులు బయలుదేరుతున్నాయి.
5: బై ఎక్సైటింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వీక్నెసెస్ వన్ విల్ బి పుట్ టు.
4: ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు.
5: ద మొమెంట్ ది ఫిజికల్ బాడీ ఈజ్ వీకర్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ యూస్ఫుల్ వర్క్.
4: అర్జును యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
5: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
4: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీనిలో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
5: No longer he had the blessings and the company of Krishna. He was a mighty hero. He was able to accomplish very heroic things.
4: కాని కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై.
5: Once Krishna left his mortal coil, he lost all the valor and all the strength. Arjuna lost it.
4: గోపికలను తిరిగి హస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
5: When Arjuna was bringing Gopikas to Hastinapura, in the forest, the robbers there attacked him.
4: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
5: Arjuna tried his best to fight with them and free the Gopikas from
4: them. కానీ తనకు చేత కాలేదు.
5: He was not able to accomplish.
4: మహాభారత యుద్ధము లోపల మహావీరులతో యుద్ధమును పోరాడినటువంటి యుద్ధములో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
5: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
4: కారణం ఏమిటి?
5: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
4: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
5: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength and he was enjoying.
4: ఆ బలము తన బలము కాదు.
5: But all the
4: దైవ బలము.
5: But that strength was not his. It was the strength given by the divine.
4: దైవ బలము ఉండినంత వరకు కూడాను తన బలముతో పాటు దైవ బలమును కూర్చి స్వబలంగా తాను పోరాడతాడు.
5: So long as any person has the divine power and divine strength, by using his own strength also, he thinks that all that is his own strength.
4: దైవ బలమును కోల్పోయిన తర్వాత అబలము కూడాను రక్షించుకోలేనటువంటి యొక్క స్థితిలో మారిపోయాడు అర్జునుడు.
5: Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing.
4: Kanuka దైవం అంతర్భూతమై ఆత్మస్వరూపమై అనేక విధములుగా ప్రోత్సాహం ఉత్సాహములు కల్పించటం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు.
5: Man has been able to undertake many types of activities because divinity is inherent. Divinity of the inner strength has been providing all the sustenance and all the power.
4: నిజముగా ఆ దైవ శక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడాను సాధించలేడు.
5: Without that divine power and strength, man would not be able to accomplish even a small little task.
4: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
5: One small example for this.
4: మనము ఒక మంచి కాగితము తీసి చక్కగా కవరు చేసి అంటించి పెట్టాము.
5: We have made a beautiful cover out of a paper.
4: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
5: You have written the address of Swami to write a letter to Swami in a beautiful way, with beautiful letter and color.
4: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అర్థమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
5: This cover was decorated with beautiful colors and designs.
4: అందులో రాసినటువంటి జాబును కవర్ లో పెట్టావు.
5: You have inserted the letter inside the cover.
4: అంటించినావు, పోస్ట్ వేశావు.
5: You have pasted it and posted.
4: కానీ అది చేరలేదు స్వామికి.
5: But it did not reach Swami.
4: కారణం ఏమిటి?
5: What is the reason for this?
4: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరములు యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
5: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
4: Kevalam hostel lo raisinatvanti job kudanu prashanthi niyaniki cheralekapothundi.
5: Even a letter which is dropped in the hostel, it has not reached prashanthi niyam.
4: Adhe stamp egin untunte prashanthi niyam kaadu, 1000 mile dooramaina kuda vellipothundi prayanam chestundi.
5: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
4: ఈ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
5: ద పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్, ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకరేషన్, ఆల్ ది నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
4: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
5: హీ లుక్స్ ఇన్ టు ఓన్లీ వన్ థింగ్, వెదర్ దిస్ పర్టికులర్ కవర్ బేర్స్ ద స్టాంప్ ఆర్ నాట్.
4: అదే విధముగానే దైవత్వం లోపల మన యొక్క పాండిత్యము కాని మన యొక్క శాస్త్రము కాని మన యొక్క శక్తి సామర్థ్యములు కాని, మన ప్రావీణత కాని, లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని, దైవం మాత్రము నీ నిర్మలమైన చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
5: God only recognizes the purity of our heart. He doesn't care for all the scholarship, all the accomplishment, all the position, all the wealth. It is only world which will recognize this, but not the Lord, not God.
4: Kanuka, manamu, ye yukka subject lopala, enta PhD lo teeskunnamu, ye subject lopala, enta pravidulainamu, ani mana kolakara manam vesukunnanta maatramna prayojanam.
5: There is no use in our only just having a number of degrees, a number of PhDs and a high scholarship in the subject.
4: మనం ఈ విద్యా విధానం లోపల మనం విద్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
5: In this system of education which you are having, what are the things which we practice in every day?
4: విద్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట చెంట ఉంటాయి.
5: Only such things which you practice in daily life, in the nature of truth and honesty, they will be coming with us always.
4: ఆగొన్న వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకం విను.
5: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ విల్ ఎ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్.
4: నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావము విన్నయంత.
5: ది మూమెంట్ ఎ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ వెల్త్ విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్.
4: రోగ పీడితుల వాణి ఔషధ మహిమకు విన్నయంత రోగం నివారణ కాగలదా?
5: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఏ పర్సన్ ఎన్ అన్హెల్తీ పర్సన్ వుడ్ ఇట్ గో ది మొమెంట్ హీ హాస్ అబౌట్ ది మెడిసిన్?
4: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
5: By merely listening to the greatness and the great truths of Bhagavad Gita and various scriptures, we would not be able to derive
4: innatavanti vishayamulanu meeru gurtinchinatvanti oka margamunu okate indaina meeru aacharanalo pettinappude deeniki sarthakam avutundi.
5: The three things which are heard and the things which are recognized by us, at least one or two things when we practice, would be able to derive
4: anantiki ni moola karanamu indeenigram.
5: The most important crucial thing for all these things is control of senses.
4: Arjuna, ee indriyulu nee swadhinamulo lekapoyinappudu inga neevu ee jagatlo deenini neevu sadhinchagalavu?
5: Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
4: Prahladu kudanu cheppadu anek paryayam nenu cheptunnanu. Lokamulanniyun gariyalona jayinchina vaadu indriyalokam చిత్తమును గెలవనీయరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా నువ్వు జయించావు, కాని ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే.
5: ప్రహ్లాద టోల్డ్ హిస్ ఫాదర్ దిస్ స్వామి జస్ట్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఓ కింగ్, ఓ ఎంపరర్, యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్ బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ సెల్ఫ్.
4: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
5: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్డ్ హిస్ ఓన్ మైండ్, హౌ డు వి ఏబుల్ టు టేస్ట్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
4: కనుక ఇందులో మనము మొట్టమొదట గుర్తించవలసింది ఏమిటంటే అందరి ఎందు ఉండేటువంటి ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారణ ద్వారా గుర్తించాలి.
5: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
4: సూర్యుని. సమస్త లోకములకు ఒక్కొక్కడై ఉందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
5: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
4: Konni matti kundalu untayi.
5: There are some earthen pots.
4: Konni pittari kundalu untayi.
5: There are some metal vessels. Brass vessels.
4: Konni vendi kundalu untayi.
5: There are some silver vessels.
4: Inka ragi kundalu untayi.
5: There are some copper vessels.
4: Annitti endu neeru posi pettam.
5: They have filled all these vessels with
4: water. కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
5: There are thousands of vessels here.
4: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
5: But there is only one sun who is shining above.
4: అన్ని కుండలు ఎందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
5: You are finding as if there are so many suns is reflected in
4: only one. అన్ని సూర్యులు ఉంటున్నారా?
5: But are you having so many suns?
4: కుండలు వేరు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
5: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
4: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
5: The reflected sun is only one.
4: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వేరే కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండ మరింత తక్కువగా ఉండవచ్చు.
5: The value of the vessels may be different. The silver vessel is very costly and expensive, and the copper may be much less, and the earthen may be still much less.
4: కనుకనే పండితుల మొదలు పామరుడి వరకు, కూటిపేద మొదలు కోటీశ్వరుడి వరకు ఈ కుండల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్య తత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
5: The same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and
4: the same. దేహములు అనేటువంటి భాగములు ప్రత్యేకంగా మనకు ఉండవచ్చు.
5: The vessels which may be compared to our bodies, they may be different.
4: మనం ధరించేటువంటి వస్త్రములు లేదా నగలు విలువైనటువంటి ఉండవచ్చు.
5: The clothes that we wear, the jewelry that we wear may be very expensive.
4: నిరుపేద వారికి ఇంటి వస్త్రములు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
5: ఎ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
4: కానీ ఇవన్నీ కుండలే.
5: బట్ దిస్ ఆర్ ఆల్
4: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
5: ది డివినిటీ ఇన్ దట్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
4: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే నీకు సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
5: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్, వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
4: ఎవరు ఎవరిపైన స్వారీ చేయటం,
5: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
4: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం,
5: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
4: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు ఉంటే ఉంటుంటాయి.
5: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
4: అయితే మన కర్తవ్యాన్ని మాత్రం మనం
5: డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
4: తప్పు చేసినటువంటి వారికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
5: The person has committed any mistake, it might be your duty to show him and to criticize that particular thing only from the point of view correcting it.
4: అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
5: Ignorance is very thick and it is covering.
4: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
5: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
4: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
5: In the early morning by 7 o'clock, if you are can just see yourself, you may be 5 feet, your shadow may be 50 feet.
4: కానీ 50 అడుగులు ఉంటున్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
5: How to reduce the length of this shadow which is 50 feet?
4: Needle to kotlaadaniki sadhyamavutunda?
5: Is it possible to fight with it?
4: Lekha needle tikkite evani vintunda?
5: Suppose you criticize and admonish it, would it listen to
4: you? Em chesina ina needle takkadu.
5: Whatever you do, the length of the shadow will not come down.
4: Suryudu perugutu vaste needle takkutu vastundi.
5: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
4: Ili ఈ సూర్యుడు పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ నీడ కూడా నీకు అంతర్ధానమై ఈ పాదం కింద
5: పడిపోతుంది.
4: కనుక నీవు 5 అడుగులు ఉండినా గానీ నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుండాలి. కనుక నీ బుద్ధి క్రిందములు అనేటువంటి విచారణ శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి.
5: Therefore, you have to develop the course of inquiry so that the wisdom will grow.
4: ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొలది ఈ అజ్ఞానమైనటువంటి నీడ తరుగుతూ
5: వస్తుంది. సోఫర్ దిస్ విజ్డమ్ సన్ కోసం రైజింగ్, ఇగ్నోరెన్స్ కోసం డిమిషింగ్,
4: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
5: దెన్ ఓన్లీ యువర్ ఇగ్నోరెన్స్ విల్ బి టోటలీ డిస్ట్రాయిడ్.
4: ఇది ఒక మార్గం.
5: దిస్ వన్ మెథడ్.
4: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుండాలి.
5: The second method is that your shadow is 50 feet.
4: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నీ ముఖం చెప్పి పరిగెత్తుంటే అది నీ కంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాది.
5: If you want to just conquer this shadow and if you turn towards the shadow, keep running.
4: కనుక ఈ నీడను ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వెయ్యలేదు.
5: You would not be able to just put it behind you by running that way.
4: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుకైపోదు.
5: ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ యువర్ ఫేస్ టువర్డ్స్ షాడో, సపోజ్ యూ టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద సన్, యువర్ షాడోస్ విల్ బి బిహైండ్
6: యు. మీరు ఎందుకు ఉంటున్నటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కర్ చింతించు, ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
5: దేర్ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ బిహైండ్ యూ ఆల్వేస్, ఇట్ ఇస్ బెటర్ యూ థింక్ ఆఫ్ ది సన్ ఆఫ్ విజ్డమ్, సో దట్ ఆటోమేటికలీ
6: కట్టినైనా దైవం పైన మరల్చాలి.
5: దేర్ఫోర్ వన్ మెథడ్ ఇస్ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్,
6: బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి.
5: విత్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
6: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
5: ఇఫ్ యు హావ్ నైదర్ ఆఫ్ దీస్ టు, యువర్ ఇగ్నోరెన్స్
6: కనుకనే అర్జున నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
5: దేర్ఫోర్ అర్జున యు ఇంక్రీజ్ యువర్ విజ్డమ్,
6: నీ అజ్ఞానం నశిస్తుంది.
5: యువర్ ఇగ్నోరెన్స్
6: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
5: ఇగ్నోరెన్స్ డ్యూయాలిటీ విల్ వ్యానిష్,
6: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
5: డ్యూయాలిటీ కోస్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విల్ డిసపియర్,
6: రాగద్వేషము లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
5: యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఇఫ్ దే డిసపియర్ దెన్ యువర్ బాడీ
6: దేహభ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
5: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దెన్ విల్ నో సారో.
6: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
5: If you want to overcome the body consciousness, your attachment
6: ee ragadvesham povalante ee dvandatvanni dhamsam cheyali.
5: If you attachment and hatred should go, the duality should be destroyed.
6: Ee dvandatvanni dhamsam cheyalante ajnanam nirmoolam kavali.
5: To destroy duality, ignorance will
6: be ajnanam nirmoolam kavalante jnanaanni pinchukovali.
5: If you want to reduce ignorance, you have to
6: kanuka ee jnanaadevuntu kaivalyam annadu.
5: Therefore it is said only through wisdom will be able to reach the ultimate.
6: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
5: What type of wisdom should we develop?
6: లౌకిక జ్ఞానమా ఆధ్యాత్మిక జ్ఞానమా?
5: Is it secular and worldly or is it
6: మన ఎందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి దీని పైన నమ్మకం ఉంటుంటారో అప్పుడే దైవత్వం పైన కూడా అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
5: Only when we are having self confidence in us, we'll have confidence in the Lord.
6: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
5: Only that person who does not believe in himself will not believe in God.
6: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
5: The person who has faith in himself will have faith in God.
6: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
5: To believe in oneself, there is need for this inquiry.
6: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను.
5: For making things very clear to the children, Swami is repeating a better thing again.
6: తెల్లవారి మనను రాత్రి పరుగునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అంటున్నాం.
5: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్ టిల్ హి గోస్ టు బెడ్ ఇన్ ది నైట్, వన్ గోస్ ఆన్ టెలింగ్ మై సెల్ఫ్ అండ్ మైండ్ మై
6: నేను నేను అని అంటున్నాడు, కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడు.
5: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్.
6: ఇది నా దేహం,
5: దిస్ ఇస్ మై బాడీ,
6: ఇది నా బుద్ధి,
5: దిస్ మై ఇంటెలిజెన్స్,
6: నా చిత్తం,
5: దిస్ మై చిత్తం,
6: నా ఇంద్రియుడు,
5: దిస్ ఆర్ మై సెన్సెస్,
6: నా అంతఃకరణ,
5: దిస్ మై అంతఃకరణ
6: అంటున్నావు. బట్ వామై నేనెవరు అనేది దాన్ని వేసుకోవటం లేదు.
5: యూఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యూఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ మై.
6: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గానీ ఏమి ప్రయోజనం?
5: బట్ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ అక్వైర్స్ వాట్ ఇస్ ది యూజ్?
6: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
5: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ అకాంప్లిష్ వాట్ ఇస్ ది యూజ్?
6: దాని మసక కాస్త తప్పింది ఎవరితరము?
5: Who can remove the what is written on his forehead?
6: Man putra tanakal cheredeni
5: bad thoughts if they were to enter into one's head.
6: Bend varunu buddhulu bend matta varu.
5: All his thinking will become dull and null.
6: Kanukane idi na vastram ante vastram veru nenu ve.
5: If you say that this is my kartiv, kartiv is different and I am different.
6: Adi vidhamgane na deham ante deham veru nivu veru akkada vicharam chi nivevaru.
5: If you say that this is my body, your body is different, you are different.
6: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
5: యూఆర్ టెలింగ్ దట్ దిస్ ఇస్ యువర్ బాడీ, యూఆర్ నాట్ టెలింగ్ దట్ యువర్ బాడీ.
6: కనుక నీవెవరు అనేటువంటి విచారణ చేస్తే ఇది అన్నింటికీ కూడా ఒక యజమాని స్థానంలో ఉంటున్నారు.
5: ఇఫ్ ఓన్లీ యూ ఎన్క్వైర్ హూ యూ రియలీ ఆర్, యూ దట్ యూ రియలీ ఆర్ ఆర్ ఆక్యుపైంగ్ ది
6: మాస్టర్. యజమాని ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది?
5: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ there is some meaning in telling this is my body, this is my life, this is my property, etc. If there is no master who owns it, what is the use?
6: Atanu maare vaadu kaadu.
5: Master is not undergoing any change.
6: Atanu kadale vaadu kaadu.
5: He doesn't change.
6: Atanu vadale vaadu kaadu.
5: He would not leave you.
6: Kanukani atti divyantamaitundi atma tattvani vicharana dwara gurtinchadu.
5: Therefore you have to just find out and recognize such divinity through enquiry.
6: కలిగిన ప్రతి మానవుడికి కూడాను మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
5: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్స్ ఈస్ ఎంక్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఈస్ సాధన.
6: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
5: ఓన్లీ త్రూ దిస్ ఫోర్
6: కనుక కాయాన్ని వ్యర్థం చేయక, కాయాన్ని నిరంతరం గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
5: Only by using the time properly, by sanctifying one action, by sanctifying one's body, one would be able to reach the goal.
6: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
5: The most important reason for all the sorrows is the weakness of the senses.
6: ఇవి బలముగా అనుకొని తగిన కార్యములో ప్రవేశింపు చేసి దీనిని పెడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీనిని నిగ్రహించుకోవాలి.
5: Keep the senses strong, but make them enter into the right path.
6: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు, కానీ ఇంద్రియ నిర్మూలం అంటే
5: భగవద్గీత కంట్రోల్ డిస్ట్రక్షన్ సెన్సెస్.
6: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
5: హియర్ ఇట్ ఇస్ నాట్ సెడ్ రినన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్.
6: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేసి తీరాలి.
5: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్, వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
6: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను, మమే మార్తాస్తి కర్తవ్యం దిశలోకేషించను మానవాప్త మాయాప్తవ్యం వత్తి ఏ వచ్చి కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు.
5: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you do?
6: కనుక మనము అన్ని కర్మలు చేయవలసింది.
5: Therefore, we'll have to do all the
6: senses. అన్ని ఇంద్రియములను ఉపయోగపెట్టుకోవాల్సింది.
5: We have to use all the senses.
6: అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనూ ఏ కొలతలోనూ దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
5: But by using the senses within limits, for the purpose meant, we'll have to use it.
6: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పాడు.
5: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూజ్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సేయింగ్.
6: ఇదే భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
5: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
7: దాట్ వాస్ ద 20th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ భగవద్గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: الله أكبر
1: الله أكبر.
0: سمع الله لمن حمده
1: ربنا ولك الحمد.
0: الله

والسبحان. حتى لتواليك